ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపది మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 52 సెకండ్లు. ఏకాగ్రతతో చేసే పని ఏదైనా విజయాన్ని అందిస్తుంది అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కలవకలను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు గణపతి భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితమంటారు. సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి.
1: దేశజ్ఞానం ఆధ్యాత్మిక జీవనానికి సహకరిస్తుంది. సామాన్య జ్ఞానానికి ప్రధానమైన ప్రయోజనం సమాజంలోని మానవ సంబంధాలను సక్రమమైనటువంటి రీతిలో పాటిస్తూ రక్షించుకోవడం. పూర్వం మన దేశంలో మానవతా విలువలకు మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూ విద్యా విధానం, జీవన విధానాలు కొనసాగేవి. ఆనాటి పిల్లలకి వ్యక్తిత్వ విలువలను పెంపొందించేటువంటి నీతి పద్యాలు, నీతి సూక్తులు మొదలైన పాఠ్యాంశాల బోధన వల్ల వాళ్లలో దైవభక్తి, దేశభక్తి కలిగి తల్లిదండ్రులను, గురువులను, పెద్దవాళ్లను గౌరవించే సంస్కారం ఏర్పడేది. ప్రస్తుతం ప్రపంచీకరణ విధానం వల్ల కేవలం చదువు సంపాదన కోసం జీవితం

0: వ్యక్తిగతమైన సౌఖ్యం కోసం అనేటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొంది. రానురాను మానవ సంబంధాలు కలుషితమైపోతున్నాయి. పెద్దవాళ్లపై గౌరవాదరాలు తగ్గిపోతున్నాయి. స్కూల్లో టీచర్ చెప్పేటువంటి పాఠం వినడం, పుస్తకాలు చదవడం, వ్రాయటం, భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటివి కూడా అరుదైపోతున్నాయి. పిల్లలు ఆలోచనా విధానాలకు అనుగుణంగా పాఠాలు చెప్పేటువంటి నేపథ్యంలో దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా పాఠ్యాంశాలు బోధింపబడుతూ ఉన్నాయి. భాషా, సంస్కృతి, నీతి, చరిత్రలకి ప్రాధాన్యం తగ్గి వృత్తి విద్యలకే ప్రాముఖ్యం ఏర్పడడంతో పిల్లల్లో వ్యక్తిత్వపు విలువలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాగే మన విద్యారంగం కొనసాగితే మన సంస్కృతి సంప్రదాయాలు, మానవ సంబంధాలు సంరక్షించుకోవడం శ్రమసాధ్యమవుతుంది. నేటి తల్లిదండ్రులు పిల్లల్ని యంత్రాల్లా పెంచుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదిస్తూ సంతానాన్ని కేర్ సెంటర్స్ ద్వారా పెంచుతున్నారు. పిల్లలకి ఊహ తెలిసేప్పటికే ఎల్కేజీ, యూకేజీ చదువులు ప్రారంభమై వయస్సుకు మించిన మానసిక ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు. చదివిన చదువు ద్వారా జ్ఞానము, సంస్కారము కలగడం లేదు. ఎలా సంపాదించాలి, ఎలా బతకాలి అనే తపనతోటే పిల్లలు బాల్యం నుంచి యవనంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. విజ్ఞత, మార్దవం, సృజనాత్మకత, నైతికత, దేశభక్తి, దైవభక్తి కలిగించేటువంటి చదువులు కరువడంతో మానవ సంబంధాలపై పిల్లల్లో సరైన అవగాహన కలగడం లేదు. దానికి తోడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో చదువులు, ఉద్యోగాలు అనేటువంటి నెపంతో సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఈ ఆశయంతో మన పూర్వులు విదేశీయులతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసి మరీ స్వాతంత్ర్యాన్ని సాధించారో ఆ ఆశయం నేడు అడుగంటిపోతోంది. భౌతికంగా మన విదేశీ దాస్య శృంఖలాలను ఛేదించుకోగలిగినా ఇంకా భావదాస్యంలోనే మగ్గిపోతున్నామనేది ఒప్పుకోవలసిన నిజం. మరి దీనికి పరిష్కారమేమిటి? తిరిగి మన జాతికి పూర్వ సంస్కృతి వైభవం ఎలా సంక్రమిస్తుంది అంటే తల్లిదండ్రులు తమ సంపాదనే జీవిత ధ్యేయం అనుకోకుండా పిల్లల పెంపకంపై దృష్టి సారించాలి. మన భాషా, సంస్కృతి, నీతి, చరిత్ర పిల్లలకు నేర్పాలి. సంపాదనే జీవిత ధ్యేయం కాదు, సమాజంలోని మానవులంతా ఐకమత్యంతో ఆనందంగా జీవితం కొనసాగించడానికి చేయవలసిన శ్రమదానం అలవాటు చేయాలి. సంగీత సాహిత్యాలు, శిల్పం, నృత్యం, జానపద కళారీతులు మొదలైనవి పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మన జాతికి పూర్వవైభవం వస్తుంది. మన దేశానికే ప్రత్యేకమైన మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: దానిమ్మ పండు చాలా పుష్టికరమైన పండు. దానిమ్మ ఆకులో, పువ్వుల్లో అనేక వైద్య గుణాలు ఉన్నాయి. భారతదేశంలో మహారాష్ట్ర దానిమ్మ పంట ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించింది. దేశంలో దానిమ్మ సాగులో 78% విస్తీర్ణం, ఉత్పత్తిలో 84% మహారాష్ట్ర ఆక్రమిస్తున్నది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని హెక్టార్ల సాగులో ఉంది దానిమ్మ పండు. దానిమ్మ ఉష్ణ మండలం చెట్టు. శీతాకాలం చల్లగాను, ఎండాకాలం వేడిగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పండుతుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. కాయ ఎదిగే దశలోనూ, పండే దశలోనూ పొడిగా, వేడిగా ఉండే వాతావరణం అవసరం. ఉష్ణోగ్రత తగినంత ఎక్కువ లేకపోతే కాయలు తీయగా ఉండవు. తేమ ఉన్న ప్రాంతాల్లో కాయ నాణ్యత దెబ్బతింటుంది. దానిమ్మను అనేక రకాలైన నీళ్లలో సాగు చేయవచ్చు. మిగతా పండ్ల చెట్లను సాగు చేయలేని నీళ్లలో ఈ పంటను పండించవచ్చు. సున్నం శాతం ఎక్కువగా ఉన్న భూముల్లోనూ, క్షారత అధికంగా ఉన్న భూముల్లో కూడా దానిమ్మను సాగు చేయవచ్చు. లోతైన గర్భ నీళ్లలు, ఒండు నీళ్లలు మిక్కిలి అనుకూలం. దానిమ్మలో ప్రవర్ధనం కత్తిరింపుల ద్వారా, నేల అంట్ల ద్వారా

గాలి అంట్ల ద్వారా వ్యాప్తి చేస్తారు. పెన్సిల్ మందమున్న కొమ్మల్ని 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుతో కత్తిరించి నాటాలి. నాటే ముందు సెరోడిక్స్ బి లేదా 100 ppm లో ఎండోల్ ఎసిటిక్ ఆమ్లం ఆర్ములలో ముంచి నాటితే కొమ్మలకు బాగా వేర్లు ఏర్పడతాయి. నాటిన 90 రోజుల్లో మొక్కలు పొలంలో నాటడానికి తయారవుతాయి. దానిమ్మను నాటడానికి 60 ఘనపు సెంటీమీటర్ల గుంతలు తవ్వి 5x5 మీటర్ల ఎడంలో నాటాలి. 20 kg చివికిన పశువుల ఎరువు, 100 గ్రాముల లిండిన్, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి గోతులు నింపాలి.

0: ఉంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి. ఒకవేళ భూమి నుండి ఒకే కాండానికి పెంచినప్పుడు భూమట్టం నుండి 1 నుంచి 1.5 అడుగుల ఎత్తులో వచ్చే కొమ్మల్లో 4 వైపులా విస్తరిస్తున్న 3 నుంచి 5 బలమైన ప్రధాన కొమ్మల్ని ఉంచి మిగతా వాటిని కత్తిరించి వేయాలి. కత్తిరించిన భాగాలకి వెంటనే 1% బోర్డో పిస్టును రాయాలి. 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల చెట్లలో అడ్డదిడ్డంగా పెరుగుతున్న కొమ్మలను రెమ్మలను, నిట్టి నిలువుగా పెరిగే నీటి పిలకలను, ఎండిన కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను తీసివేయటం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. విశ్రాంతినిచ్చే సమయంలో చెట్లలోని చివరి కొమ్మలను 6 నుంచి 9 అంగుళాల పొడవున్న చివరి కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల బలమైన కొమ్మల మీద పిందులు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో దానిమ్మ సంవత్సరం పొడవున పూత పూసే అలవాటు కలిగి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దానిమ్మ ముఖ్యంగా 3 కాలాల్లో పూత ఎక్కువగా వస్తుంది. దానిమ్మలో ఎరువులను చిన్న మొక్కల్లో అయితే వర్షాలు పడేటప్పుడు వేయాలి. పెద్ద చెట్లలో కాపు కాయించే 4 రోజుల ముందు ఎరువులు వేయాలి. పూతకు ముందు ఒకసారి 0.4% పెరస్ సల్ఫేట్ ప్లస్ 0.3% మాంగనీస్ సల్ఫేట్ ప్లస్ 0.2% జింక్ సల్ఫేట్ ప్లస్ 0.3% బోరిక్ ఆమ్లం పిచికారీ చేయటం వల్ల చెట్ల ఎదుగుదల, దిగుబడి ఇంకా నాణ్యత పెరుగుతుంది. దానిమ్మ నీటి తడులకు ప్రతిస్పందిస్తుంది. సంవత్సరానికి దాదాపు 20 నుంచి 25 తడులు అవసరం. ప్రత్యేకించి కాపు సమయంలో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. చెట్ల మీద కాయలున్నప్పుడు నీటి ఎదుడి ఏర్పడితే కాయలు పగులు వస్తాయి. నీటి ఎదుడి లేనప్పుడు కాయ పగులు కనిపిస్తే బోరన్ లోపంగా గుర్తించి 0.1% బోరక్స్ ద్రావణంను పిచికారీ చేయాలి.
1: దానిమ్మ సాగు వివరాల గురించి ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో గుండెలయకు అత్యాధునిక చికిత్సా పద్ధతి పల్స్ ఫీల్డ్ అబ్లే

10 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం వినవచ్చు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం గురించి కొన్ని వివరాలు, అనంతరం పని ప్రదేశాల్లో ప్రవర్తన నియమావళి ప్రసంగం వినవచ్చు. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టీటి కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు యక్షిత్రగానం, 4 గంటలకు చిత్రగీతాలు, సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 15 నిమిషాలకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పెరటి కోళ్ల పెంపకం వివరాలు పరిచయ కార్యక్రమం, అనంతరం పౌష్టికాహారం నియమాలు వివరాలు, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, రాత్రి 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు, రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10 గంటల 45 నిమిషాలకు మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 44 నిమిషాలు దాటి 25 సెకండ్లు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాను. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందడంతో అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతు

0: కావాలి, తాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ దానికి కూడా ఇవన్నీ కూడా దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
1: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎడపాక మండలం గొల్లగొప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశమంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
1: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్టేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటీ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1 శాతానికి పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
3: టీమ్ వర్క్ మీ స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చిన

0: లో మీ గ్రౌండ్స్ లోకి డిసిజన్ తీసుకోవాలా. మనం ఏం ఆడుతున్నారు, దానికి ఇట్లా చేస్తే ఎట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్ట్. సో ఇది అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షంఘాయి సహయోగ సంఘటనస్య సదస్య దేశానాం ఆహ్వానం కృతవాన్ యత్ ఆతంకవాదస్య విత్తపోషణం ఆతంకవాదీనాం సంఘటనే ప్రవేశః ఉగ్రవాదస్య ప్రసారః ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. హ్యః బిష్కేక్ నగరే ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయే ద్వివిధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమ విభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనే అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయే చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య పంచవింశతితమ వర్ష పూర్త్యవసరె బిష్కేక్ ఘోషణాపత్రె హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారితా చేతి విషయాన్ సమావిశ్య త్రయోదశ ప్రముఖ పరిణామైః సహ అభవత్. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః ప్రారబ్ధమిదం ద్విదివసీయం విభాగీయ శిఖర సమ్మేళనం ప్రధానమంత్రిణా టీమ్ ఇండియా ఇత్యస్య భావనాం సుదృఢీకర్తుం సహకారాత్మక సంఘవాదం చ అధికం సుదృఢీకర్తుం పరికల్పితానాం విభాగీయ శిఖర సమ్మేళనానాం శృంఖలాయాః

0: ప్రథమం సమ్మేళనమస్తి. అస్మిన్ శిఖర సమ్మేళనే కేంద్ర రాజ్య ప్రశాసనాని మహత్వపూర్ణానాం క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే విచార విమర్శం కరిష్యంతి అథ సమయబద్ధాః కార్యయోజనాః చ నిర్మాస్యంతి. శిఖర సమ్మేళనే చతుర్షు ప్రముఖ క్షేత్రేషు విశేషం ధ్యానం దీయతే. తేషు జల సంరచనా పరియోజనానాం సమయబద్ధం కార్యాన్వయనం, జల సంచయ జన భాగీదారీ క్యాచ్ ద రెయిన్ ఇత్యేతత్, పేయజల స్రోతసాం స్థాయిత్వం, జల జీవనోపక్రమః చ సమ్మిళితాః సంతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఛత్తీస్గఢే రాయపురస్య యాత్రాం కరిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః రాయపురస్య అఖిల భారతీయాయుర్విజ్ఞాన సంస్థానస్య తృతీయ దీక్షాంత సమారోహే భాగం గ్రహీష్యతి. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బార్ డి వేబర్ అద్యారభ్య భారతస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. యాత్రావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబంధానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం చ విషయే ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. ప్రధానమంత్రి డి వేవర్ భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సంధేః సందర్భే ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమమపి సంబోధయిష్యతి. సహ ముంబై నగరమపి గమిష్యతి యత్ర హీరక క్షేత్రస్య పత్తన వ్యవస్థాయాః పరివహన ఆపూర్తి వ్యవస్థాయాశ్చ ప్రతినిధిభిః సహ విచార వినిమయం కరిష్యతి. విదేశ మంత్రాలయస్య అనుసారం ఏషా యాత్రా భారత బెల్జియం దేశయోః సహభాగితాం సుదృఢీకర్తుం మహత్వపూర్ణమవసరం ప్రదాస్యతి. సమమేవ వ్యాపార వినియోగయోః రక్షాయాః సురక్షాయాశ్చ ప్రౌద్యోగిక్యాః నవీకరణీయోర్జాయాః సంపర్కస్య అథ ప్రతిజన సంబంధానాం చ క్షేత్రేషు పారస్పరిక హితస్య సహయోగమపి వర్ధిష్యతి. నేపాలస్య ప్రధానమంత్రి బాలేంద్ర షాహ ఉక్తవాన్ యత్ గత సప్తాహె తిబ్బత క్షేత్రాత్ భోటికోషీ నద్యాః మార్గేణ రసువా ప్రదేశం ప్రవిష్టః వినాశకారీ జలాప్లావః వాయుమండల పరివర్తనస్య పరిణామః అస్తి. నేపాలదేశే సహసా ఆగతస్య వినాశకారిణః జలాప్లావస్య కారణేన మృతానాం సంఖ్యా 50,000+ పర్యంతం వర్ధితా అస్తి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. దప్పుల చెప్పుళ్లు, శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. మహిళలు భక్తిశ్రద్దలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు M3RR ఫౌండేషన్ మల్లెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణను వినియోగం చేసుకుని ఉద్యోగుల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాకు పోలీసు ఉద్యోగుల పోస్టులు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తారని ఆయన తెలిపారు. రాష్టంలో పెండింగ్ లో ఉన్న వివిధ రోడ్ల నిర్మాణాలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. RRR ఉత్తర భాగం హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతులు ఇవ్వాలని, మన్ననూర్ శ్రీశైలం 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ కు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు. ఇవి పూర్తయితే రంగారెడ్డి జిల్లాకు చాలా ప్రయోజనం చేకూరుతుందని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్య ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాశాఖ సమాపేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణను పెంచాలని, సర్కారు బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్య మౌలిక వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా దేశంలోనే 11,29,000 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దల శ్రీధర్బాబు అన్నారు. పొంగర కలంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, ఉపాధి, పర్యాటకం, అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్ల నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మరింత మారనున్నాయని ఆయన చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేస్తున్న నడుస్తున్న ఫ్యూచర్ సిటీని ఢిల్లీ దక్షిణ కొరియా ప్రతినిధుల బృందాలు సందర్శించాయి. రంగారెడ్డి జిల్లాలోని ఎఫ్సీడీఏ కార్యాలయంలో అధికారులతో సమాపేశమైన బృందాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను తెలుసుకున్నాయి. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు స్థిరమైన పట్టణాభివృద్దికి ఫ్యూచర్ సిటీని కేంద్రంగా తీర్చిదిద్దుతున్న విధానం బాగుందని ప్రతినిధులు ప్రశంసించారు. పెట్టుబడులు, భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కొనసాగించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. పథకాల లబ్దిదారులకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదల ప్రయోజనాల కోసం అవసరమైతే నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. 22A నిషేధిత జాబితాలో పొరపాటు నమోదైన పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలోని శంషాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన 22A జాబితా, భూ రికార్డుల సవరణ ప్రక్రియను పరిశీలించారు. పాత కొత్త సర్వే నెంబర్లు, భూముల విభజన, సరిహద్దులకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న పట్టా భూములు 22A జాబితాలో ఉంటే రికార్డుల ఆధారంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా మొయిన్బాద్ లో పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులను చేపడుతుందని తెలియజేశారు. ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు రంగారెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో రూపొందించిన కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అధిక నీటి అవసరం ఉన్న వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని హెచ్ఐవీ ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆమె హెచ్ఐవీ పాజిటివ్ గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. సకాలంలో చికిత్స అందిస్తే తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
2: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బుటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమాపేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్ తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమాపేశంలో ఇంగ్లీష్ను ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జల సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థి, దునియా మే అనిశ్చితతా థి, దేర్ వాజ్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్ తో సమాపేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్ జర్మనీలు వాతావరణ పరిరక్షణ సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ

0: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్ లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యకుల శిక్షణా శిబిరం ముగింపు సమాపేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెంజెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గా యున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎంహెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం. ఆరోగ్య సమాచారం.
5: కార్యక్రమంలో ముందుగా గుండెలయకు అత్యాధునిక చికిత్సా పద్ధతి పల్స్.

అబ్లేషన్. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీమతి వి శృతి. మన గుండె ప్రతిక్షణం లయబద్దంగా పనిచేస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి గుండెలోని విద్యుత్ సంకేతాలు సమన్వయంతో పనిచేయాలి. అయితే ఈ లయ దెబ్బతింటే గుండె స్పందనలు అస్తవ్యస్తంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత సాధారణంగా కనిపించే గుండె రిధమ్ వ్యాధిని ఎట్రియల్ ఫిబ్రిలేషన్, AF లేదా FIB అంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. ఒకప్పుడు అరుదుగా కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తుంది. మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, గుండెపోటు నేపథ్యం, నిద్రలో గురక సమస్యలు, జీవన శైలిలో మార్పులు, ఇలాంటి అంశాలు ఎట్రియల్ ఫిబ్రిలేషన్ కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఇది సాధారణ గుండెదన మాత్రమే కాదు, అది స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి సరైన చికిత్స అందిస్తే పూర్తి స్థాయిలో రుగ్మతను అధిగమించవచ్చు. ఈ వ్యాధి నియంత్రణ కోసం ప్రస్తుతం పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనే అత్యాధునిక చికిత్సా పద్ధతి అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ గుండె లయ తప్పడానికి కారణాలేంటి, దాని వలన కలిగే అనర్థాలేంటి, ఈ సమస్యను గుర్తించే పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ చికిత్సా పద్ధతి పనితీరు, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఈనాటి ఆరోగ్య కార్యక్రమాల్లో తెలుసుకుందాం. గుండె లయ తప్పడాన్నే వైద్య పరిభాషలో ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. గుండెలోని పై 2 గదులను ఎట్రియా అంటారు. సాధారణ పరిస్థితుల్లో ఇవి క్రమబద్దంగా సంకోచించి రక్తాన్ని దిగువ గదులైన వెంట్రికల్స్ కు పంపిస్తాయి. కానీ ఎట్రియల్ ఫిబ్రిలేషన్ లో ఈ గదులు వేగంగా అసమానంగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఫలితంగా గుండె పంపింగ్ వ్యవస్థ సమన్వయం కోల్పోతుంది. దీనివల్ల రోగులకు గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలతిరుగుడు, ఛాతీలో అసౌకర్యం, వ్యాయామ సామర్థ్యం తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంతమంది రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే వైద్యులు దీనిని సైలెంట్ రిధమ్ డిజార్డర్ గా పేర్కొంటున్నారు. ఎట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండెలోని ఎట్రియా సమర్థంగా పనిచేయకపోవడంతో రక్తం నిల్వ ఉండి గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లెఫ్ట్ ఎట్రియల్ అపెండెస్, LAA అనే చిన్న సంచిలో రక్తం గడ్డకడుతుంది. ఈ గడ్డ విడిపోయి మెదడుకు చేరితే స్ట్రోక్ సంభవిస్తుంది. ఆరోగ్య అధ్యయనాల ప్రకారం ఎట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గుండె వైఫల్యం, జ్ఞాపక శక్తి క్షీణత, తరచూ ఆసుపత్రి చేరికలు, మరణాల రేటు కూడా పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణాలుగా అధిక బరువు, మధుమేహం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే జీవనశైలి, రక్తపోటు, గురక సమస్య, మద్యం అధికంగా సేవించడం, గుండె జబ్బులు, ఇవన్నీ కూడా గుండె లయ తప్పడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ECG పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని సందర్భాల్లో సమస్య అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తే 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసే హోల్డర్ మానిటరింగ్ అవసరమవుతుంది. ప్రస్తుతం స్మార్ట్ వాచ్లు, ముఖ్యంగా ECG సదుపాయం కలిగిన వేరబుల్ పరికరాలు కూడా సాధారణ గుండె స్పందనను గుర్తించడంలో సహాయపడుతున్నాయి. ఎట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అందులో 1 స్ట్రోక్ నివారణ, 2 గుండె స్పందనల నియంత్రణ, 3 రోగి జీవన నాణ్యత మెరుగుదల. సాధారణంగా ఎట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో స్ట్రోక్ నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో రోగి పరిస్థితి ఆధారంగా రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలా మంది ఆస్పిరియన్ సరిపోతుందని భావించేవారు. అయితే ఎట్రియల్ ఫిబ్రిలేషన్ కారణంగా వచ్చే స్ట్రోక్ నివారణలో ఆస్పిరియన్ ప్రభావవంతం కాదని ఆధునిక వైద్య పరిశోధనలు స్పష్టం చేశాయి. ఎట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో 2 గుండె స్పందనలను క్రమబద్దీకరించడం, అంటే లయబద్దంగా సాధారణ స్థితిలో తీసుకురావడం. ఇందుకోసం అత్యాధునిక క్యాథెటర్ అబ్లేషన్ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. గుండె స్పందనను సాధారణ స్థితికి తీసుకురావడానికి గత 2 దశాబ్దాలలో అత్యంత విజయవంతమైన చికిత్సగా క్యాథెటర్ అబ్లేషన్ పురోగతి సాధించిందని

0: చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో రక్తనాళాల ద్వారా సన్నని క్యారెటర్లను గుండెలోకి ప్రవేశపెట్టి సాధారణ విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలను నిర్వీర్యం చేస్తారు. ముఖ్యంగా పల్మరీ వెయిన్ల ప్రాంతం నుంచి వచ్చే అసాధారణ సంకేతాలను అడ్డుకుంటారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో రెండు ప్రధాన పద్ధతులు ఉపయోగించేవారు. అందులో మొదటిది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే వేడి ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించేవారు. ఇక రెండవది క్రయోబెలూన్ అబ్లేషన్, అంటే చల్లని పరిస్థితులు. ఈ రెండు పద్ధతులు సమర్థవంతం అయినప్పటికీ వేడి లేదా చలి ప్రభావం వల్ల అన్నవాహిక, నరాలు, రక్తనాళాలపై కొంత దుష్ప్రభావాలు ఏర్పడేవి. ఎట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో అత్యాధునిక పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ పీఎఫ్ఏ పద్ధతి ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇది వేడి, చల్లని పరిస్థితులకు బదులుగా అతి స్వల్పకాలం పాటు విద్యుత్ పల్స్లను ఉపయోగించి గుండె కండర కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో ఇరివర్సిబుల్ ఎలక్ట్రోపొరేషన్ అంటారు. ఇందులో గుండె కణాల పొరలలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడి అవి నియంత్రితంగా పనిచేయకుండా మారుతాయి. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న అన్నవాహిక, నరాలు, రక్తనాళాలపై ప్రభావం పడకుండా ఉంటుంది. పల్స్ ఫీల్ ఆబ్లేషన్ ఉన్న అతిపెద్ద ప్రయోజనం టిష్యూ సెలెక్టివిటీ, అంటే గుండె కణాలపై ప్రభావం చూపుతూ ఇతర అవయవాలను ఎక్కువగా దెబ్బతీయదు. దీంతో సంప్రదాయ ఆబ్లేషన్లో అరుదుగా కనిపించే అత్యంత ప్రమాదకరమైన ఎట్రియా, ఈసోఫేజియల్ ఫెస్టులా వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఈ సాంకేతికత సురక్షితమని, సమర్థవంతమని సూచిస్తున్నాయి. పల్స్ ఫీల్ ఆబ్లేషన్ వల్ల చికిత్స సమయం తగ్గుతుంది. గతంలో సంప్రదాయ ఆబ్లేషన్ ప్రక్రియకు 3 నుంచి 4 గంటల సమయం పట్టేది, కానీ పల్స్ ఫీల్ ఆబ్లేషన్ ప్రక్రియ సుమారు గంటలోనే పూర్తవుతుంది. ఫలితంగా అనస్థీషియా సమయం కూడా తగ్గుతుంది. రోగి త్వరగా కోలుకుంటాడు. తద్వారా ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండవలసిన పరిస్థితి తగ్గుతుంది. చికిత్స అనంతరం చాలా మంది రోగులు ఒక రోజులోనే ఇంటికి వెళ్లిపోతున్నారు. కొందరు చికిత్స జరిగిన మరుసటి రోజే సాధారణ పనులు ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ప్రక్రియలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎట్రియల్ ఫిబ్రిలేషన్ ను నియంత్రణలో ఉంచుకోవడం కోసం మందులు, చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గురక లేదా స్లీప్ అప్నియా చికిత్స తీసుకోవడం ఉత్తమం. మధుమేహం నియంత్రణలో ఉండాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మీరింతవరకు గుండె లయకు అత్యాధునిక చికిత్సా పద్ధతి పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, సరైన పద్ధతి పాటించకుండా రన్నింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ వనమ రామకృష్ణ.
1: జాగింగ్ పేరుతో రన్నింగ్ చేస్తున్నారా? అత్యుత్తమ వ్యాయామాల్లో జాగింగ్ ఒకటి. కానీ జాగింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు వాపోతూ ఉంటారు. నిజానికి వాళ్లు చేసేది రన్నింగ్ అని వారికి తెలియదు. జాగింగ్, రన్నింగ్, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ పేరుతో రన్నింగ్ చేస్తే కొన్ని సమస్యలుంటాయని అంటున్నారు నిపుణులు. జాగింగ్ అంటేనే సౌకర్యంగా పరిగెత్తడం, స్థిరమైన తక్కువ వేగాన్ని మెయింటైన్ చేయటం, వ్యాయామం చేస్తున్నప్పుడు ఆయాసం లేకుండా పక్కవారితో మాట్లాడగలుగుతుంటే అది సౌకర్యవంతమైన వేగం అని అర్థం చేసుకోవాలి. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి, గుండె ఆరోగ్యం మెరుగుపడాలనుకునేవారికి జాగింగ్ మేలు చేస్తుంది. అలా కాకుండా వేగంగా పరిగెడితే అది రన్నింగ్ అవుతుంది, సాధారణ వ్యాయామం కాకుండా పోతుంది. ఇది అథ్లెట్లు, కండరాల సామర్థ్యం పెరగాలనుకునే వారికే ప్రయోజనం కలిగిస్తుంది. అయితే ఇందుకు తగినంత ప్రాక్టీస్ కావాలి. సాధారణ వ్యక్తులు సరైన పద్ధతి పాటించకుండా రన్నింగ్ చేస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేగంగా పరిగెత్తినప్పుడు పాదాలు, మోకాళ్లు, తుంటి కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది శరీర బరువు కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎముకలపై నిరంతరం ఒత్తిడి పడితే చిన్న చిన్న పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. రన్నర్స్ నీ అని పిలిచే ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంది. వేగంగా పరిగెత్తేటప్పుడు శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం.

0: అవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉన్నవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు అతి వేగంగా పరిగెడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శరీరం సిద్ధంగా లేనప్పుడు అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం మంచిది కాదు. అలా చేస్తే మెడ వెన్ను కాళ్లల్లో కండరాలు పట్టేస్తాయి. జాగింగ్లో వేగం ఎక్కువైతే శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన నీరసం, నిద్రలేమి, మానసిక ఆందోళన, చిరాకు లాంటి సమస్యలు చుట్టుముడతాయి. అలవాటు లేనివారు ఒకేసారి వేగంగా పరిగెత్తడం వల్ల గుండె వేగం అకస్మాత్తుగా పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? జాగింగ్ మాత్రమే చేయాలనుకునేవారు ఖచ్చితంగా సౌకర్యవంతమైన వేగంతోనే మొదలుపెట్టాలి. శరీరం అలవాటు పడ్డాక క్రమంగా వేగాన్ని పెంచుకోవచ్చు. ఇక మొత్తం వర్కౌట్లో 80% సౌకర్యవంతంగా నెమ్మదిగా పరిగెత్తాలి. కేవలం 20% సమయం మాత్రమే వేగంగా పరిగెత్తడం మంచిది.
1: మీరింతవరకు సరైన పద్ధతి పాటించకుండా రన్నింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీ వనమా రామకృష్ణ.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా
1: సాహిత్యాన్ని సాధనగా
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: ఈనాటి సాహితీ సౌరభాలు కార్యక్రమంలో కుమారి తేరాల సాధన గారి స్వీయ కవితలు వింటారు.
4: కవితా శీర్షిక దీవెనార్తె అడుగుతం. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం, తల్లులకు జరిపించే బోనాల ఉత్సవం. జగదాంబికకు తొలిబోనం, ఎల్లమ్మకు జోడుబోనం, లక్ష్మమ్మ పోచమ్మ, మైసమ్మ మారెమ్మ, నూకాలమ్మ అంకాలమ్మ, దుర్గమ్మ పెద్దమ్మ, పోలేరమ్మ ముత్యాలమ్మలకు గుగ్గిలం మైసాక్షి, సాంబ్రాణి ఊదు పొగలు జూపినం, జమడిక మూతలు, డప్పుల దరువులు, చెన్నకోల దెబ్బలు, బైన్లోళ్ల బొబ్బలు, సప్తమాతృకులకు స్వర్ణబోనాలు, చీరాసారెలతో ఒడిబియ్యాలు, పాలు బెల్లం కలిపిన పాశమన్నాలు, పప్పు పసుపులతో పులగమన్నాలు, వేపాకురిల్లలు, గండాలను బాపేటి గండదీపాలు, తీన్మారు మూతలు, పోతరాజు ఆటలు, నిమ్మకాయ దండలు, జడతిచ్చే పోతులు, గజ్జెల లాగులు, పట్టి తెచ్చిన పుంజులు, సిగాలూగుతం, సాకబెట్టుతం, రంగమెక్కుతం, ఘటం దిప్పుతం, సిరుల పంట పండేలా, సుఖశాంతులు విరిసేలా, పొలిమేరను గాసుకుంటా ఆయురారోగ్యాలీయమని ముగ్గురమ్మల మూల

పుట్టమ్మకు పిల్లాజల్లతో కలిసి మనసారా మొక్కుతం. తల్లీ మల్లొస్తమని దీవెనార్తె అడుగుతం. తల్లీ మల్లొస్తమని దీవెనార్తె అడుగుతం. కవిత శీర్షిక నా సింగిడి. నా జీవితంలో ఎన్నో రంగులు, ఎన్నో రంగులున్న మనసులు తారసపడ్డాయి. రెండు రంగులు మాత్రం నన్ను అలా కట్టిపడేశాయి. కల్మషం లేని చిట్టి మనసులను చిత్రికపడుతున్నాయి. అవే నలుపు, తెలుపు. అవే నన్ను తరగతి గదిలో నిలబెడుతున్నాయి. అవే జ్ఞానప్రవాహానికి మూల వర్ణాలవుతున్నాయి. నాకు నచ్చే రంగులు నా సింగిరిలోని రెండే రంగులు. ఈ నలుపు తెలుపు కలిస్తేనే అక్షరాల హరివిల్లును సృష్టిస్తాయి. ఈ నలుపు తెలుపు కలిస్తేనే అక్షరాల హరివిల్లును సృష్టిస్తాయి. గేయ రచన త్రివర్ణ శ్వాస.

చివరి శ్వాస వరకు జై హింద్ నినాదము, దేశభక్తి మార్గంలో సాగేటి పయనము, దేశభక్తి

కవితా శీర్షిక జీవన రాగం. వృద్ధత్వం నడకలో వంగిన దేహం, కాలం తెచ్చిన గీతలు ముఖమంత, కాని నీడలో దాగిన యవ్వనరేఖ నృత్యమాడుతోంది గతపు సౌందర్యం. ఒకప్పటి చిరిపినవ్వుల సవ్వడి, పుష్పాల జడలో చందన గంధం, ముంగిట్లో రంగవల్లుల ముచ్చట, గుండెల్లో ఇంకా ఆ జ్ఞాపకాల స్వరం. కాలం మారినా మనసు మారదు, ఆనందపు తాకిడి ఎప్పటికీ చెరుగదు. వయసు ఒక సంఖ్య, హృదయం యవ్వనం, ప్రతి అడుగులోనూ జీవన నర్తనం. కలం నుండి భావజల్లులు జాలువారెను, చినుకులై నేలపై కవిత్వం విరిసెను, మనసులో ఆనందం ఎగసెను, నీడలో నా నాట్యం మీకు తెలిసెను. రచనా శీర్షిక ఆరు ఋతువులు, పేరడీ గేయం. అందరూ

మరచెను. రక్షణ మార్గం మన చేతుల్లోనే ఉంది. మొక్కలు నాటి వాయువును శుద్ధి చేయాలి. అగ్ని సంరక్షణకై అడవులను కాపాడాలి. భూమిని పచ్చగా సేంద్రీయంగా మార్చాలి. ఆకాశాన్ని నీలిగా కాలుష్యరహితం చేయాలి. జలాన్ని పరిశుభ్రం చేసి జీవం పోషించాలి. ప్లాస్టిక్ ను తగ్గించి ప్రకృతిని ఆదరించాలి. సౌరశక్తి గాలిశక్తితో జీవనం సాగించాలి. పంచభూతాల సమతుల్యత మన బాధ్యతగా తీసుకోవాలి. పర్యావరణ గీతంతో భవిష్యత్తును కాపాడాలి. కవిత శీర్షిక తెలుగు తప్పిపోతుందేమో. మన తెలుగు తప్పిపోతుందేమో అని కాస్త బెంగగా భయంగా ఉంది. అమ్మకు అన్నం పెట్టలేం కాని పినతల్లికి పట్టుకోక పెడతాం అన్నట్టుగా ఉంది. అమ్మ భాషను ఆదరించలేం కాని పరాయి భాష కోసం ప్రాకులాడుతున్నాం కదా. అమ్మ పలుకుల భాష అచ్చులుగా, నాన్న నేర్పిన నడత హల్లులుగా నేర్పుదామని తెగ ప్రయత్నిస్తున్నా. ఎవరూ ఆసక్తి కనబరచరే. చిన్నారుల పలుకుల్లో దొరుకుతుందేమో అని ఆశపడ్డాను. మమ్మీ డాడీ అంటూ పరాయి భాష పళ్ళి కిలించింది. కొత్త జంట అలకల్లో అయినా అచ్చ తెలుగు అడుగుజాడ దొరుకుతుందేమో అని ఆశపడ్డాను. డోంట్ టాక్ టు మీ అంటూ మళ్లీ వెక్కిరించింది. ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో అమృతతుల్యమైన మన మాతృభాష అంతరించిపోయేలా ఉంది. ఎంతలా అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా హాయ్ బాయ్ అంటూ మనల్ని పలకరిస్తున్నారు. అయినా నేను తెలుగు జాడ కోసం తెగ తిరుగుతున్నాను. ముఖపుస్తకంలోని కవుల కవనాల్లో కపోతమై ఎగురుతుందిలే అని అనుకునేలోపే పరభాషా పదాల ప్రవాహంతో రెక్కలు విరిగిన పక్షిలానే కనిపించింది. పేదరాశి పెద్దమ్మ కథలు నిజంగానే పేదగా అయ్యాయి. కోకోమెలన్ స్టోరీస్ కేరింతలు కొడుతున్నాయిగా. బాపు కథల్లోని బుడుగాడేమో బూచోడయ్యాడు. బెంటెన్ చోటాభీమ్లు భలా అనిపిస్తున్నాయిగా. ఇక బాగోతపు కథలు బావురుమంటుంటే బుడిగ జంగాల కథలు బోరుమంటున్నాయి. అమ్మ భాష అవగాహన లోపంతో అనవసరం అవుతుంటే అన్య భాష అందరి సహకారంతో అహంకారంగా అందలం ఎక్కుతుంది. మరి అమ్మ భాషను రక్షించేందుకు నువ్వేమవుతావు? పరాయి భాషతో దాడి చేసే రాబందువు అవుతావో, తెలుగు భాష కోసం నిలిచే హంసవు అవుతావో నువ్వే తేల్చుకో. పర సంస్కృతి పాటించే రాకండ్రోల్ గద్దవి అవుతావో, మన సంస్కృతి పాటించే కూచిపూడి నెమలి అవుతావో ఇహ కాసుకో. లే నిద్రలే ఓ తెలుగు జాతి. పరాయి భాష మోజులో పడి కొట్టుకుపోకు. పాఠశాలలో ప్రాథమిక స్థాయి వరకైనా అమ్మ భాష అవలంబించేలా పోరుకుపో. తల్లి భాష తప్పిపోకుండా ఉండేందుకు నీవంతుగా కాస్త తపనపడు. జై తెలుగు, జై జై తెలుగు. కవితా శీర్షిక నాయన మస్తు.

0: చూసిన సమ్మక్క జాతర, పొలం కాడ పనులు చేసుకుంటా నువ్వు అమ్మ కలిపి పెట్టిన గోరుముద్దలు యాదకొచ్చి ఇప్పుడు ముద్ద మింగుడు పడతలేదు. అమ్మ ప్రేమ మనింటి కాడున్నప్పుడు అవపడేది, నీ అరుసుడే ఇనబడేది. కాని ఈడికొచ్చినాక తెలుస్తుందే నాయన నీ పావురమంతా నామీదే అని. ఆడవీళ్ళందరికీ గిట్లనే అనిపిస్తుందేమో మరి. నువ్వు చెప్పినావు బిడ్డా ఈయాడు సంధి గిదే నీ ఇల్లు అని. కాని మనిల్లు లెక్కలేదే, ఎంత తమాయించుకుంటున్నా నా వల్ల అయితలేదే నాయన. ఈ దినం ఎందుకో పానమంతా అగులు బుగులైతాందే. అందరన్నట్టు నేను అయ్య బిడ్డనే, అందుకే నీ మీద పానం గుంజుతాంది నాకు. కవిత శీర్షిక కొత్తగా మొలుస్తాను. మోసపోయిన నా మది ఒక ఖాళీ గది, గోడమీద నా నవ్వుల బొమ్మలు దుమ్ముపడి మసకబారాయి. బయట నవ్వుతున్నా మనసు గది చీకటిని పెట్టి తాళం వేసుకున్నా ఎవరూ లోపలికి రాకూడదని. నీ వాగ్దానాలు విషంలా కరిగిపోయాయి నా రక్తంలో. ఒకప్పుడు నమ్మకమంటే నువ్వు, ఇప్పుడు భయం. ప్రేమ అంటే నిర్వేదం. గాయాలు నాలోని మృదుత్వాన్ని కరకుగా చెక్కాయి. నా గుండె గూటిలో చిన్న దీపం నీడే తోడుగా నడక. ఇప్పుడు నా హృదయం నా వద్దే. నేను ఒకనాడు కొత్తగా మొలుస్తాను. నువ్వు ఈర్షపడేంత పచ్చగా, కవితా శీర్షిక మిణుగురు. కాలమంతా కరిగిపోయింది నదిలో జారిన ఇసుకల, సమయం నీడై నడిచింది కన్నీటి కడలిలో అలలై బాధల బరువు ముంచెత్తింది. నడిరాత్రి నిదుర చేదు కలలై కురిసింది. నిన్నటి జ్ఞాపకాలు కందిరీగలై గుండెలో గుచ్చుతున్నాయి. ఇదే నా జీవితం, తీరంలేని పయనం, ఎటూ తేలని సందిగ్ధం. నా ఆత్మ నిశ్శబ్దంగా నిట్టూర్చింది. దూరంగా కాంతి ఉందని ఆశల రేఖ ఆకర్షిస్తోంది. కాని ఈ క్షణం నేను చీకటిలో కనుమరుగవుతాను మినుగురినై.
1: మీ ఇంతవరకు సాహితీ సౌరభాలు కార్యక్రమంలో కుమారి తేరాల సాధన గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా
2: సాహిత్యాన్ని సాధనగా
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
2: విమల సాహితీ సమితి హైదరాబాద్.
1: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
5: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్టస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. గత నెల 26-27 తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్-18 విభాగంలోని 200-400 మీటర్ల పరుగు పందాల్లో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. నల్లవెల్లి శంకర్ భారతి దంపతుల రెండో కుమార్తె అయిన ఆనంది ప్రస్తుతం గుండారంలోని కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చిన్ననాటి నుండే పరుగు పందెం పోటీల్లో సత్తా చాటుతోంది. తాజా ప్రదర్శనతో ఆమె సెప్టెంబర్ 16-18 మధ్య పుదుచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది.

హాకీ ప్రపంచకప్లో సెమీస్ చేరడంలో విఫలమైన భారత హాకీ జట్టు వర్గీకరణ మ్యాచ్లో పోరాడి ఓడింది. 7వ స్థానం కోసం జరిగిన పోరులో భారత్ బెల్జియం చేతిలో ఓడి 8వ స్థానంతో టోర్నమెంటును ముగించింది. పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్లో భారత్ 3-4, 3-3 తేడాతో బెల్జియంకు తలొంచి ఓటమి పాలైంది. తొలి క్వార్టర్ 6 నిమిషంలోనే అభిషేక్ గోల్ బోని కొట్టినా, రెండో క్వార్టర్లో బెల్జియం తరఫున రొమెన్ డుకోవెట్, ఆ మరుసటి నిమిషమే హ్యూగో లబోచెరే గోల్తో బెల్జియం 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ రెండో అర్థం ఆరంభమయ్యాక హర్మన్ ప్రీత్ గోల్తో స్కోర్లు సమమయ్యాయి. అయితే 4వ క్వార్టర్లో నికోలస్ గోల్ కొట్టాడు. ఆట మరో 30 సెకండ్లలో ముగుస్తుంది అనగా భారత్కు దొరికిన పెనాల్టీని హర్మన్ ప్రీత్ గోల్గా మలచి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. కానీ షూటౌట్లో భారత్ 3 గోల్స్ చేయగా బెల్జియం 4 గోల్స్తో విజయం సాధించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నుండి మొదలైన సెమీస్ పోరులో తొలి రోజు సౌత్ జోన్ బౌలర్లు చెలరేగారు. కర్ణాటక పేసర్ విద్వత్ కావేరప్ప 4 వికెట్లు పడగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 195 పరుగులకే కుప్పకూలింది. కావేరప్పతో పాటు కేరళ బౌలర్ నిధేష్, స్పిన్నర్ త్యాగరాజన్ రాణించడంతో నార్త్ కోలుకోలేకపోయింది. ఆ జట్టు బ్యాటర్లలో కమ్రాన్ ఇక్బాల్ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేసిన సౌత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 40 రన్స్ చేసింది. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మరో మ్యాచ్ మిగిలిండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. లార్డ్స్లో ఆదివారం ముగిసిన 2వ టెస్టులో ఆతిథ్య జట్టు నిర్దేశించిన 389 పరుగుల రికార్డు ఛేదనలో పాక్ 50.5 ఓవర్లకు 194 రన్స్కే చేతులెత్తేసింది. ఛేజింగ్లో 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సౌద్ షకీల్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు 4వ సారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0 గోల్స్ తేడాతో గెలిచింది. జర్మనీ తరఫున మైకేల్ స్ట్రూతాఫ్ 44వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో ప్రపంచకప్ను అత్యధికంగా 4 సార్లు గెలుచుకున్న జట్టుగా పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును జర్మనీ సమం చేసింది. తుదిపోరులో స్పెయిన్ జట్టు తమకు లభించిన 4 పెనాల్టీ కార్నర్లను వృధా చేసుకుని ఈ మెగా టోర్నమెంట్లో 3వ సారి రన్నర్అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 1971, 1998 సంవత్సరాలలో స్పెయిన్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో 2024 రన్నర్అప్ ప్రపంచ 3వ ర్యాంకర్ అమెరికాకు చెందిన జెస్సికా పెగులా శుభారంభం చేసింది. రొమేనియాకు చెందిన ఎలీనా గాబ్రియేలా రూసేతో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో పెగులా 6-3, 6-2 తేడాతో గెలిచింది. 83 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో పెగులా 4 ఏస్లు సంధించింది. 26 విన్నర్స్ కొట్టిన పెగులా ప్రత్యర్థి సర్వీస్ను 4 సార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, 2 గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత చెక్ రిపబ్లిక్ చెందిన క్రెజీకోవా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. వయసులో అర్ధ సెంచరీ దాటాక క్రీడల్లో కొనసాగడం పురుషులకైనా మహిళలకైనా చాలా కష్టమే. కానీ ఐల్ ఆఫ్ మ్యాన్ కు చెందిన మహిళా క్రికెటర్ జోయాన్ హిక్స్ 51 ఏళ్ల వయసులో 5 వికెట్ల ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని

అర్జెంటీనా ఫుట్బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2 దశాబ్దాల పాటు అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు సోమవారం స్పానిష్ భాషలో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. రికార్డు స్థాయిలో దేశం తరఫున 6 వరల్డ్ కప్లు ఆడాడు. 2016లో కోపా కప్ ఫైనల్లో ఓటమి తర్వాత విమర్శలకు తట్టుకోలేక తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ అభిమానుల విజ్ఞప్తితో పునరాగమనం తర్వాత అంతా స్వర్ణయుగమే. మెస్సీ సారథ్యంలో 2022లో ఖతార్లో జరిగిన సాకర్ ప్రపంచకప్లో అర్జెంటీనాను విజేతగా నిలుపగా 2026 మెగా టోర్నమెంట్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. అయితే తుదిపోరులో ఓడిన 2 రోజుల తర్వాత తన రిటైర్మెంట్ లేఖను రాసినట్టు మెస్సీ తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ కు ముందు భారత్ కు శుభవార్త. గాయాలతో బాధపడుతూ పునరావాస శిబిరంలో ఉంటున్న హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నారు. జట్టు ఎంపిక కోసం జాతీయ సెలెక్టర్లు ఈ వారంలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్, నితీష్ పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. హార్దిక్ తన మకాంను ముంబై నుండి బెంగళూరుకి మార్చారు. అటు ప్రస్తుతం చెన్నైలో ఉన్న సుందర్ జట్టు సెలక్షన్ కన్నా ముందే సీఓఈలో ఫిట్నెస్ టెస్టుకు హాజరయ్యే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండేది సందేహంగా మారింది. గాయం నుండి కోలుకుంటున్న అతను ప్రస్తుతం సీఓఈలోనే ఉన్నాడు. అయితే ఆసియా కప్ కు బుమ్రా ఎంపికయ్యే అవకాశముందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో చెలరేగి ఆడాడు. ఎడాపెడా షాట్లతో తన శైలిలో పరుగులు రాబట్టాడు. అయితే కొద్దిలో శతకం కోల్పోయాడు. సెంట్రల్ జోన్తో మ్యాచ్లో సోమవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ 266 పరుగులకు ఆలౌట్ అయింది. వైభవ్ మరో ఓపెనర్ అభిమన్యు మొదటి వికెట్కు 161 పరుగులు జోడించారు. ఆపై సెంట్రల్ జోన్ బౌలర్లు విజృంభించడంతో ఈస్ట్ జోన్ 266 పరుగులకే చేతులెత్తేసింది. సెంట్రల్ జోన్ మొదటి ఇన్నింగ్స్లో 266 రన్స్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సెంట్రల్ జోన్ రెండో రోజు ఆఖరికి 3 వికెట్లు 45 పరుగుల తేడాతో ఆడుతోంది. పురుషుల టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 24 గ్రాండ్స్లామ్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం నొవాక్ జోకోవిచ్ యుఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే అనూహ్యంగా ఓడిపోయాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో అర్జెంటీనాకు చెందిన 25 ఏళ్ల అన్సీడెడ్ ప్లేయర్ మరియానో నవోనే 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో 4వ సీడ్ 39 ఏళ్ల నొవాక్ ను ఓడించి అతిపెద్ద సంచలనం సృష్టించాడు. ఈ మెగా టోర్నమెంట్ లో 21 ఏండ్లుగా ఆడుతున్న నొవాక్ ఇలా తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టడం 2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ మొదటి పోరులోనే ఓడడం ఇదే తొలిసారి కావడం విశేషం. గ్రాండ్ స్లామ్స్ లో వరుసగా 78 తొలి రౌండ్ మ్యాచ్ల్లో అజయ్ రికార్డుకు కూడా బ్రేక్ పడింది. జోకోవిచ్ తొలి రౌండ్లో ఓడటం అతిపెద్ద సంచలనంగా మారిన మిగతా సీడెడ్ ప్లేయర్లు అరీనా సబలింకా, డానిల్ మెద్వదేవ్, జెస్సికా పెగులా, స్వీతోలినా, మార్తా కోస్టుక్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి పోరులో టాప్ సీడ్ బెలారస్ కు చెందిన సబలింకా కొలంబియాకు చెందిన ఒసోరియోను ఓడించింది. 3వ సీడ్ అమెరికన్ పెగులా రొమేనియాకు చెందిన రోస్ ను ఓడించింది. 9వ సీడ్ ఉక్రెయిన్ కు చెందిన స్వీతోలినా అర్జెంటీనాకు చెందిన సియోరాను చిత్తు చేయగా 11వ సీడ్ కోస్టుక్ 6-4, 6-1 తేడాతో స్మార్ట్ హంటర్ ను ఓడించింది. కానీ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల్లో 7వ సీడ్ రష్యా స్టార్ మెద్వదేవ్ 6-4, 6-2, 6-4 తేడాతో హ్యూగో గాస్టన్ ను, 20వ సీడ్ లోకల్ ప్లేయర్ టామీ పాల్ 6-1, 6-3, 6-3 తేడాతో కోల్మన్ వాంగ్ ను ఓడించారు. టీ20 క్రికెట్లో ధనాధన్ బ్యాటింగ్తో రికార్డులు తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మెరిపిస్తున్నాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్లో అతను ఎరుపు బంతిపై విరుచుకుపడ్డాడు. 81 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. తద్వారా దులీప్ ట్రోఫీలో అత్యంత పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్గా లక్ష్మణ్ సింగ్ రికార్డును సవరించాడు. అభిమన్యు ఈశ్వరన్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఈస్ట్ జోన్
తమ తొలి ఇన్నింగ్స్ లో 266 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆట ముగిసే సమయానికి సెంట్రల్ తమ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

ఇంతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. ఏపీలో 80 ఖాళీలు, తెలంగాణలో 50 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులకు తోడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.bankofbaroda.bank.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ప్రకటన. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ 260 మేనేజర్ పోస్టుల భర్తీ కోసం, అలాగే 129 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ, ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సర్వీస్, ఆపరేషన్స్, కమర్షియల్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఆపరేషన్స్ అండ్ సర్వే అండ్ కార్టోగ్రఫీ, ఈ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎంబీఏ, పీజీడీఎం, సిఎంఏ, సిఏ, బిఆర్కిటెక్చర్, లా డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీ, పీఎంటీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి చిరునామా www.aai.aero. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ప్రకటన. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 147 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువరించింది. సివిల్లో 43, ఎలక్ట్రికల్లో 69, మెకానికల్లో 9, సేఫ్టీలో 7, హ్యూమన్ రిసోర్సెస్ లో 4, ఫినాన్స్ లో 9, సిఎస్ఆర్ లో 5, రాజభాషలో 1 ఖాళీ ఉంది. మొత్తంగా 147 ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పీజీ అర్హతలను కలిగి ఉండాలి. వాటితో పాటు

0: సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు కట్ల సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట కమల్ హాసన్ నటించిన గుణ సినిమాలో కమ్మని ఈ ప్రేమ లేఖలి రాసింది హృదయమే. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కమల్ హాసన్ కూడా నిజ రూపంగా అయితే చాలా అందంగా ఉంటాడు, సినిమాలో కూడా ఒక నల్లగా అదొక వికృత రూపం లాగా ఉంటాడు. హీరోయిన్ కూడా ఆమె కూడా ఒక అనారోగ్యంతో ఉంటది. వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ సన్నివేశం అనేది చాలా బాగుంటది. ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం.
2: ప్రేమ లేఖనే హృదయమే
3: పాటలు మార్చిరా సేవా, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీవచట కుశలమా, నీచట కుశలమే.
3: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
3: అదే
2: తొలి కళల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేవిడ నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయను.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులో అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేను?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఇల్లంబు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నీవే నీవే నీవే నేనంట, నీవే లేక నేనే లేనంట. నాకు నచ్చిన పాట.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఇల్లందు నుండి డిఎన్ హరి చౌహాన్, పాత ఇల్లందు 2వ వార్డు బస్తీ. నాకు నచ్చిన పాట కార్యక్రమంలో భాగంగా జీవన పోరాటం చిత్రం, శ్రవణ్ బాబు నటించిన చిత్రం నుండి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట దాగుడు మూతల సినిమాలో అందలం ఎక్కాడమ్మా అనే పాట కావాలి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290538.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చటా.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670 76.
0: మరొక నెంబర్ 7989701158.
2: నా పేరు ఎం కృష్ణ, రామవరం 40 నంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట 6 చిత్రం నుండి హృదయంలో.

నా పేరు సాదినేని రమాదేవి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన పాట లవకుశ సినిమా నుంచి, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, మా శ్రీలవతి సీత కథ.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: నా పేరు ఉదయ్ భాస్కర్, విద్యానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట భారతీయుల చిత్రం నుంచి పచ్చని చిలుకలు తోడుంటే పాట చాలా ఇష్టం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: భద్రవతి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నాలేరే నుంచి శ్రీరాముల శ్రీనివాస్. నాకు నచ్చిన సినిమా నువ్వొస్తావని, కొమ్మ కొమ్మ విన్నావమ్మా కోవిల వస్తుందా. ఆ సాంగ్స్ నాకు చాలా ఇష్టం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
2: 0874 295038,
1: మరొక నెంబర్ 295039.

మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్. ఈ రోజు నాకు నచ్చిన పాటలో రౌడీ గారి పెండ్లం. ఈ సినిమాలో కాకుండా ఒక్కిస్తా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మా పేరు యాకూబ్ పాషా, నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట ప్రేమదేశం చిత్రం నుండి ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నేను ఎలుగంటి నాగేశ్వరరావు, నెవరూ బస్తీ. నాకు నచ్చిన సినిమా శంకరాభరణం. 80వ దశకంలో కళాత్మకమైన సినిమా. అందులో పాటలు నాకు చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు

0: కోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

ఈ రోజు మధ్యాహ్నం 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం ప్రసారమవుతుంది.

ఈ మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం గురించి కొన్ని వివరాలు, అనంతరం పని ప్రదేశాల్లో ప్రవర్తన నియమావళి ప్రసంగం వింటారు. ఈ మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో

ఈ మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0877 44, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 2950 38, మరొక నెంబర్ 2950 39.

ఈరోజు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పెరటి కోళ్ల పెంపకం వివరాలు పరిచయ కార్యక్రమం, అనంతరం పౌష్టికాహారం నియమాలు వివరాలు ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి.

ఈ రోజు రాత్రి 8 గంటలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 10:45కు మధురమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ఈరోజు నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వారి చిత్రాల్లోని పాటలు విందాం. ముందుగా సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాట.

అని చెల్లబడలేమోసి పిశాచి. ఓహు అలా తిప్పుకుంటూ ఊరితోకే ఊర్వశి, అహో అలా నవ్వుతావే నీ సమ్మెలేసి ఎన్నాళ్ళింకా ఊరి.

ఖుషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట విన్నారు. అత్తారింటికి దారేది చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి టాక్సీవాలా చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701588.

శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆరు చిత్రం నుండి టిప్పు సుమంగళి పాడిన పాట. సాహిత్యం సాహితీ, సంగీతం అందించారు దేవిశ్రీప్రసాద్.

ఆనంద్ చిత్రం నుండి, హరిహరన్ చిత్ర పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం కె.ఎం. రాధాకృష్ణన్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

మీరు వింటున్న ఈ పాట ఓయ్ చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట. వనమాలి సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఎక్కడికి పోతావో చిన్నవాడా చిత్రం నుండి యాసిన్ నైజర్ కరీముల్లా పాడిన పాట. సాహిత్యం శ్రీమణి, సంగీతం అందించారు శేఖర్ చంద్ర.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశారే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
8: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
9: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా, పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
10: నూరు.1 MHz పై సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు. ఇప్పుడు వినండి ఈశ్వర్ చిత్రం నుండి ఉషా రాజేష్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

పిల్లో తై తక్క తై తక్క తై తక్క తై తక్క తై తై తై తై తై తక్క దిన్న దిన్న కర దిన్న దిన్న తంగడ తక్క తరిగడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తక్క దిగిణతో దిగిణతో దిగిణతో తాంగిడ తగ్గ తరికిట తగ్గదేవి తాంగిడ తగ్గ తరికిట తగ్గదేవి తాంగిడ తగ్గ తరికిట తగ్గదేవి తత్త దిన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క దిన్న దిన్.

0: ఈనాటి కార్యక్రమంలో మరొక అంశం, పని ప్రదేశాలలో ప్రవర్తన నియమావళి ప్రసంగం వింటారు.
1: మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, మీరెంత ప్రభావవంతులైనప్పటికీ, అవి మీకు మాత్రమే ప్రత్యేకం. మీ తెలివి, ప్రతిభ, సమర్థత ఇవన్నీ అందరిలోనూ గుర్తింపు పొందాలంటే మాత్రం మీ ప్రవర్తన, మాట తీరు, స్పందించే విధానం ఇవన్నీ ఎంతో కీలకం. గౌరవం అనేది అడిగితే ఇచ్చేది కాదు, కోరుకుంటే దక్కేదీ కాదు. పనిలో నిబద్ధత, సత్ప్రవర్తనతో మాత్రమే సంపాదించుకునే విలువైన ఆస్తి. ఇంట్లోనైనా, పనిచేసే చోటైనా, స్నేహితుల్లోనైనా, మరెక్కడైనా దాన్ని సంపాదించుకున్న వారే అసలైన విజేత. మన భవిష్యత్తును చాలా వరకు నిర్ణయించేది కెరీర్ మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ వర్క్ ప్లేస్ వాతావరణం బాగుండేలా చూసుకుంటారు, సహోద్యోగుల నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. కాని అది అందరికీ సాధ్యం కాదు. పని ప్రదేశంలో కొందరికి మాత్రమే ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కుతుంటాయి. సహోద్యోగులు లేదా బాస్ మనసులోని మాట చెప్పాలన్నా, కొత్త ఆలోచనలు పంచుకోవాలన్నా ఆ కొందరి వద్దకే వెళ్తుంటారు. దాంతో మిగతా వాళ్లు వాళ్లలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి అనుకుంటూ లోపలే అసహనానికి గురవుతుంటారు. అది కొద్ది కొద్దిగా బర్న్అవుట్కు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా మీరు అందరి తలలో నాలుకలా మారాలన్నా, గౌరవాన్ని పెంచుకోవాలన్నా కొన్ని విషయాలను ఆచరిస్తే సాధ్యమే. ఆఫీస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పని డెడ్లైన్లే. అందుకే ఏదైనా పని సాయంత్రంలోగా అవ్వాలని బాస్ చెబితే మీరు మధ్యాహ్నమే దాన్ని చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు, ఏదైనా టాస్క్ ని 2 రోజుల్లో పూర్తి చేస్తానని మీరు మాటిస్తే 6 నూరైనా చెప్పిన గడువులోగా దాన్ని అయిపోగొట్టాలి. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అందులో చిత్తశుద్ధి కనిపించాలి. ఎందుకంటే మన మీద కలిగే ఆ నమ్మకమే చాలా తొందరగా గౌరవాన్ని పెంచుతుంది. మాటల్లో స్పష్ట

చాలా ముఖ్యం. మీ ఆలోచనలు, అభిప్రాయాలు అవతలి వ్యక్తికి స్పష్టంగా వ్యక్తపరచడం అలవర్చుకోండి. మేనేజర్లు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు వారేం చెబుతున్నారో శ్రద్ధగా వినడంతో పాటు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారు చెప్పడం పూర్తయ్యాకే మీరు స్పందించండి. మీటింగ్లోనూ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో వివరించాలి. పదాల ఎంపిక చూసుకోవాలి. మన మాట తీరు కూడా కెరీర్ మీద ప్రభావం చూపుతుంది. అలవాటులో పొరపాటుగా దొర్లే చిన్న చిన్న పదాలతోనే అవతలి వ్యక్తులు మన మీద ఓ అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే కావచ్చు, అనుకుంటున్నా, సారీ, చూస్తా లాంటి పదాలు సాధ్యమైనంత తక్కువగా వాడాలి. అలాగని పూర్తిగా వాడకూడదని కాదు, అవసరం ఉన్న చోట ఖచ్చితంగా ఉపయోగించాలి. కాకపోతే నేరుగా ఆ పదాలు కాకుండా అదే అర్థమొచ్చేలా ఇలా చేస్తే బాగుంటుందనుకున్నాను, 2 రోజుల్లో చేయగలను, దీన్ని నేను మరో కోణంలో చూస్తున్నాను అంటూ మీ అభిప్రాయాన్ని తెలియచేయాలి. ధైర్యంగా తప్పులు ఒప్పుకోవాలి. పనిలోనూ, పని ప్రదేశాల్లోనూ పొరపాట్లు జరగడం సహజం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ చర్యలకు మీరే బాధ్యత వహించే దృక్పథం అలవర్చుకోవాలి. తప్పు మీదైతే పక్కవారిపైన నెట్టకుండా నిజాయితీగా ఒప్పుకోవాలి. అందుకు దారితీసిన కారణాలు, మీ స్ట్రాటజీ ఏంటో అధికారులకు వివరించాలి. అది మీపైన గౌరవాన్ని పెంచుతుంది. పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ మీ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. గాసిప్స్కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎవరైనా మన గురించి చెడుగా చెప్పినా, లేనిది ఆపాదించినా ఎంత బాధపడతాం? ఎదుటివాళ్లు అంతే కదా. అందుకే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే ఉండే సహోద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గిట్టని వారు పుట్టించే వదంతులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఆఫీసుల్లో వ్యక్తుల మధ్య దూరం పెంచేది ఇవే కాబట్టి ఎవరైనా ఏదైనా చెబితే విని ఊరుకోండి అంతే. చాడీలు చెప్పేవారితో ఎక్కువ తిరగడం కూడా మంచిది కాదు. ఎవరితోనైనా మీకు ఇబ్బంది ఉంటే మీ సమస్యను వారితోనే నేరుగా పంచుకోవడం మేలు. మీరిద్దరే చర్చించుకుని సానుకూలంగా పరిష్కరించుకుంటే ఇంకా మంచిది. తోటివాళ్లపైన పదే పదే ఫిర్యాదులు చేసే స్వభావము మనపైన గౌరవాన్ని తగ్గిస్తుంది. తర్వాత తర్వాత ఇలాంటి వాళ్లు ఏది చెప్పినా అవతలి వాళ్లు సీరియస్ గా తీసుకోరు. ఎదుటివారిలో తప్పులు విధికే స్వభావం ఎప్పటికైనా ప్రమాదమే. దానికంటే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం, పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆచరణాత్మక ప్రత్యామ్నాయాల ద్వారా పరిష్కరించడం చేయాలి. మార్పును ఆహ్వానించాలి. మీ సంస్థలోనే మరో టీంలో మనుషులు అవసరం. కొద్ది రోజులు వారితో కలిసి పనిచేయమని మీ బాస్ మిమ్మల్ని అడిగారనుకోండి, వెంటనే ఆ పని నాకు తెలియదు, అక్కడ నేనెప్పుడు చేయలేదు అనేయకుండా సానుకూలంగా సమాధానమివ్వాలి. ప్రయత్నిస్తానని చెప్పి ఆ టీంలో చేరాలి. కొద్ది రోజుల తర్వాత మీ అనుభవాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. సంస్థ అవసరాలు, మీ సామర్థ్యాలను బట్టి పరిస్థితులను తగ్గట్టు వ్యవహరించడం తెలివైన లక్షణం. మార్పు సహజం అనే సూత్రాన్ని ఒంటబట్టించుకోవాలి. సంస్థలన్నిటికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఉద్యోగులంతా ఖచ్చితంగా వాటిని పాటించాల్సిందే. అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు గీత దాటరనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంకో మాట, ఇతరులు మీపైన ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి. సహోద్యోగులకు కొన్ని సరిహద్దులు

0: పూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఇక నైపుణ్యాలు. ఈ రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడం కంటే కాపాడుకోవడం క్లిష్టంగా మారింది. కెరియర్ ఎవర్గ్రీన్గా ఉండాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. అప్పుడు మేనేజ్మెంట్ రెడ్ ఫ్లాగ్ చూపించే ప్రమాదం ఉంటుంది. మీ రంగంలో కొత్తగా వస్తున్న మార్పులతో పాటు అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మీ బ్రాండ్ వాల్యూతో పాటు గౌరవము పెరుగుతుంది. మన భవిష్యత్తును చాలా వరకు నిర్ణయించే కెరీర్కు సంబంధించి ప్రతి ఒక్కరూ వర్క్ ప్లేస్ వాతావరణం బాగుండేలా చూసుకోవాలి.
1: మీరింతవరకు పని ప్రదేశాలలో ప్రవర్తన నియమావళి ప్రసంగం విన్నారు.

శ్రోతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జన ఆకాంక్షలు కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశం విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. పరకాల అమరధామ స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోట్ల పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని విడుదల చేశారు. జన ఆకాంక్షల కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని ఈ 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని పేర్కొన్నారు. పేదల అవసరాలు ఆత్మగౌరవాన్ని మేడవించి సంక్షేమాన్ని, రాష్ట భవితను, యువత ఉపాధిని మేడవించి అభివృద్దిని, సకల వర్గాల సామాజిక న్యాయం, సమాన అవకాశాలను మేడవించి పాలన సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 హాజరు కావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో 2026 ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం కోరారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు సేకరిస్తామని, దేవరకద్రలో డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన 416 ఎకరాలకు పైగా భూమికి ఏడాది కేవలం 1 రూపాయి లీజుపై 33 ఏళ్ల కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం వికృతమే కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది చేయకుండా 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశానికి అన్నపూర్ణంగా మారిస్తే కాంగ్రెస్ నాశనం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు.
1: శతాబ్దపు అతి పెద్ద మోసం, అతి పెద్ద దగాపత్రం కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చినవి 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు. వీటికి మళ్ళీ గడువులతో సహా చెప్పారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నారు, మిగతా అన్ని పూర్తి చేయడానికి 5 ఏళ్లు అంటూ 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన పరిస్థితి.
0: పరకాల అమర్థమన్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. పరకాల అమరవీరులకు నివాళులర్పించేందుకు వెడుతూ మార్గ మధ్యంలో భువనగిరిలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన కార్యకర్తలను పరామర్శించారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన రంగంలో మొనాష్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంయుక్తంగా ఖనిజ అన్వేషణ, అధునాతన సాంకేతికతలపై దీర్ఘకాలిక పరిశోధన భాగస్వామ్యం అభివృద్ది చేయనున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న మొనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ కేవలం క్రిటికల్ మినరల్స్ కు వినియోగదారుగా ఉండకుండా ఈ రంగంలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశోధనను వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 347.36 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించి 12,167 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు.

0: దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, 2932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. నిషేధిత భూముల జాబితా సమస్యలు పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో 22A భూముల విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు చెప్తామన్నారు. సమగ్ర సర్వే ద్వారా గ్రామాల్లో ఆబాది, పట్టా, ప్రభుత్వ భూముల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గ్రహించిన ప్రతిపక్షాలు నిషేధిత జాబితా పేరుతో మైండ్ గేమ్ ప్రారంభించాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ అని సీఎం కొనియాడారు. మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లురవి, సురేష్ షెట్కర్, పోరిక బలరాం నాయక్, ఎం అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గణనీయమైన మార్పు తెచ్చాయని మంత్రులు గుర్తు చేసుకున్నారు. ములుగులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ
1: ప్రజా సంక్షేమాన్ని ప్రతి పల్లెకు, గడపకు తీసుకెళ్లి అట్టడుగు పేద వర్గాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అభివృద్దిదాత మన వైఎస్ఆర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి చేసినటువంటి ప్రజారంజక పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ హాది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిలుపునిచ్చారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో సాధారణం కంటే 188% అధికంగా 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట వ్యాప్తంగా సాధారణం కంటే 87% తక్కువ వర్షపాతం నమోదైంది. 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నకరికల్లో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రితో పాటు బహిరంగ సభ నిర్వహించే మినీ స్టేడియం వద్ద పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మాదారం, బోయపల్లి గ్రామ పంచాయతీల్లో ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను పరిశీలించి నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పూజ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో ప్రజలకేమీ చేయలేదంటూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండలో సుంకే రవిశంకర్, మానకొండూరులో రసమయ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు నిరసన తెలుపుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యకుడు శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల సంబరాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ రాష్టంలో పాలన అధ్వానంగా సాగుతోందన్నారు. సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాద, ఆసిఫాబాద్ జిల్లాల యువజన క్రీడల అధికారు హనుమంతరెడ్డి, అష్ఫాక్ అహ్మద్ వేరేరు ప్రకటనలో తెలియజేశారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీర్ రామ్దేస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీని ప్రారంభించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పన అధికారి ముప్పిడి రజని కిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 43 ఏళ్లలోపు అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. జర్మన్ భాషపై పట్టుండాలని చెప్పారు. ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను బకాయిలను కూడా 31 లోగా పూర్తిగా వసూలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే సౌండ్స్ వినియోగం, అనుమతి లేని డ్రోన్లపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. విశేషాలు మరొకసారి. జన ఆకాంక్షలు కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేశారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: జీవితానికి అక్షరాలు నేర్పి విజయానికి బాటలు వేసే గురువులకు పాదాభివందనం.
4: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి ఆకాశవాణిలో
3: 9989679076.
2: సినిమా పాటలు వింటారు. ముందుగా గుడుంబా శంకర్ చిత్రం నుండి ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో
0: ఫోన్ నంబర్ 7989701158.
2: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ప్రణామం, ప్రణామం, ప్రణామం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోరిం కార్యక్రమం మహిళ శ్రోతలు మాత్రమే చేయవలసి ఉంటుంది. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లో ఎస్టీడీ కోడ్ 08744 ఫోన్ నెంబర్లు 295038 మరొక నెంబర్ 295039. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ ఎం సుమన్. నేను మీ రేడియో నిస్తం సత్రం స్వాతి.

0: కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం అండి.
0: మీకు కూడా అండి. మీ పేరు? స్వీటి గారు, మీకు మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి స్వీటి గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. స్వీటి గారు చక్కగా పాడారు పాట. ఓకే స్వీటి గారు, మీకోసం మీరు ఎందుకు ఎందుకు చాలా బాగా పాడారు పాట. టెన్షన్ ఎందుకు? ఓకే స్వీటి గారు బాగా పాడారండి. సరే, మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బురిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి మేడం.
0: రాధాపాసి గారు బాగున్నారా?
1: బాగున్నా, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నా అండి.
1: నాకు ఈరోజు జానీ సినిమా నుంచి మహారాజు బాబుల మా అన్నయ్య ఆ పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. రాధాపాసి గారు, మీరు ఎప్పుడు కాల్ చేసినా మీ అన్నయ్యలు అలా పాటలు కోరుకుంటారు, అన్నయ్యలకు సంబంధించిన పాటలు కదా.
1: నాకు ఇష్టమైన పాటలు మేడం అవన్నీ. అంటే నేను మా అన్నయ్య గురించి కోరుకుంటా పాటలు. ఆ పాటలు మరి ఎవరికైనా నచ్చుతాయో లేదో కానీ చాలా మంది మరి నా పాటలు కూడా ఈ మధ్య వేస్తాను మేడం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
0: ఓకే రాధాపాసి గారు, మరి మీరు కోరుకున్నట్టుగా పాట వస్తుంది, వినండి. ఓకే.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతం, ఏ చెట్టగతం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు ఝాన్సీ.
0: ఝాన్సీ గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ అండి.
0: చెప్పండి ఝాన్సీ గారు, ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే అండి, చాలా చక్కగా పాడారు పాట.
1: థ్యాంక్ యూ సారీ గారు.
0: ఓకే ఝాన్సీ గారు, మీరు కోరుకున్నట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు, మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే రాధిక గారు, చెప్పండి ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?

0: ఓకే అండి, మీరు ఇంత చక్కగా పాడిన తర్వాత వేయకుండా ఎలా ఉంటాము? ఓకే అండి. రాధిక గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, అందరం బాగున్నాము. చెప్పండి, ఈ రోజు ఏ
1: పాట వినిపిస్తుంది?
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము. శారద గారు చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: ఓకే, వింటూ ఉంటారా రేడియో ప్రోగ్రామ్స్? అన్ని
1: వింటానండి.
0: ఏ ప్రోగ్రామ్స్ వింటారు ఎక్కువగా?
1: విజ్ఞాన వీసుకలు, వార్తలు, ఇక డాక్టర్ సలహాలు, ఇవన్నీ వింటానే ఉంటామండి.
0: ఓకే ఓకే, శారదా చెప్పచ్చు. అంటే మీరు శ్రోతల పేర్లు చెప్పాలి అనుకుంటే అండి, మనకి కిన్నెర లహరి ప్రోగ్రామ్ ఉంది కదా లెటర్స్, అందులో అయితే ఎక్కువ పేర్లు రాయొచ్చు. ఇంకా అది పర్టికులర్ గా దానికోసమే అనమాట ఆ ప్రోగ్రాము. మీకు ఇష్టమైన పాట, మీ పేరు, ఊరు పేరు, మీ శ్రోతల పేర్లు, నచ్చిన మీ అంద ఆ పాట ఎవరెవరైతే కోరుకుంటున్నారో అందరి పేర్లు రాసి లెటర్ రాశారనుకోండి, ఇంకా చదువుతాం అనమాట లెటర్స్ లో మీ పేర్లు. అలాగా ఓకేనా? ఓకే అండి శారదా గారు, మీకు మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప మేడం.
0: స్వరూప గారు బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి, చెప్పండి.
1: వాయిస్ మాత్రం స్వీట్ వాయిస్, సూపర్ గా ఉంది.
0: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: ఈరోజు లాహిరి లాహిరిలో సినిమా నుంచి మేడం. చిలకమ్మ పలుకేమో పంచదార చిలకమ్మ అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, వినిపిస్తాము. మీరైతే నిజంగా చిలకలాగే పాడారు పాటని.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే స్వరూప గారు, మరి వచ్చేస్తుంది మీ పాట, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు ముఖ్యమంత్రి సిగ్గుల.
0: ఓకే ఓకే, నవ్వుతూ సిగ్గుపడుతూ పాడుతున్నారు పాట. ఓకే ఓకే, అరుణ గారు మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు గంగా మేడం.
0: గంగా గారు చెప్పండి.
1: విజయనగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే, మీకు మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: మహర్షి సినిమా నుంచి మహేష్ బాబు రైతుల గురించి పాడతారు
0: కనుక. పాడతారా పాట?
1: రాగులే మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు గంగ గారు?
1: పనికి వెళ్తాం మేడం.
0: ఓకే, ఇప్పుడు పని చేస్తూ ఫోన్ చేశారా?
1: పని చేస్తూ మీ పాటలు వింటూ మీతో మాట్లాడాలని ఇప్పుడు వెయిట్ చేస్తుంటాం మేడం. రేడియోలో
0: వింటూ ఉంటారా ప్రోగ్రామ్స్ అన్ని?
1: అన్ని వింటాం మేడం. ప్రతి ఒక్క పాటను, రేడియో కాల్స్ అన్ని వింటాం మేడం. ఎక్కడెక్కడి నుంచి మాట్లాడే కాల్స్ అన్ని వింటాం.
0: ఓకే,
1: మాట్లాడాలని ఉంటుంది మేడం లైవ్ కాల్. కాకపోతే ఈరోజు మా పక్కన వాళ్ళు, మా దాంట్లో పని వాళ్ళందరూ అంటే కలుస్తా మాట్లాడతా అంటే కల్పించారు.
0: అందరూ వింటున్నారు రేడియో?
1: అందరూ వింటుంది మేడం.
0: రేడియో వింటూ పనిచేస్తున్నారు?
1: వంకాయలు చూస్తున్నా మేడం.
0: ఓకే ఓకే గంగా గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే మేడం.

0: హలో
1: హలో మేడం,
0: హలో, మీ పేరు చెప్పండి.
1: జాండీ మేడం.
0: జాండీ గారు, మీరు మహిళల మహిళారెంట్ కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి జాండీ గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: గోల్డెన్ సినిమా నుంచి పాట అయింది మేడం, కొత్తది.
0: ఓకే ఓకే, అలాగే మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే మేడం.
0: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు సుజాత మేడం.
0: సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం,
0: ఓ సుజాత నగర్ నుంచి చేస్తున్నారా? ఈ రోజు ఇప్పటి వరకు 3-4 కాల్స్ సుజాత నగర్ నుంచి వచ్చాయి. ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
1: టమాటా చెట్టు తాళి కడుతున్నాం మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: అవును మేడం.
0: ఏ పాట కోసం కాల్ చేశారు?
1: పెద్దరాయల్లో పాట కావాలి మేడం.
0: ఏ పాట?
1: ఆ పాట గుర్తుగా మేడం, శ్రీమంతం చేసే పాట కావాలి మేడం. సౌందర్య మోహన్ బాబు.
0: ఓకే సుజాత గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: నమస్తే మేడం.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో
1: హలో మేడం.
0: హలో చెప్పండి, మీ పేరు?
1: మేడం
0: చెప్పండి, మీ పేరు చెప్పండి.
1: మేడం నా పేరు కృష్ణవేణి.
0: కృష్ణవేణి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చెప్పండి.
1: దేవుళ్ళ సినిమాలో నుంచి అందరు బంధువయ్య భద్రా చల రామయ్య అన్న పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. కృష్ణవేణి గారు
1: ఏం
0: చేస్తుంటారు? ఏం చేస్తుంటారు?
1: పనికి వెళ్తా మేడం.
0: వింటారా రేడియో?

0: ప్రోగ్రామ్స్ అన్ని
1: అన్నీ వింటాం మేడం.
0: ఎక్కువగా ఏమి వింటారు?
1: డాక్టర్ సలహాలు, పాటలు, రేడియో, వార్తలు అన్ని వింటాం మేడం. ఇదా
0: ఓకే, మరి డాక్టర్ సలహాలు అన్ని విని పాటిస్తూ ఉంటారా?
1: పాటిస్తాం మేడం.
0: ఓకే కృష్ణవేణి గారు, మరి మీరు కోరుకున్న పాట చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు జ్యోతి మేడం.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి. ఓకే, నీలోఫర్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేమందరం బాగున్నామండి, చెప్పండి నీలోఫర్ గారు.
1: మహిళలు మహారాణుల నుంచి నాకు కృష్ణార్జునుల సినిమా నుంచి
0: ఓకే తప్పకుండా వినిపిస్తామండి, చెప్పండి నీలోఫర్ గారు ఏం చేస్తున్నారు?
1: ప్రెసెంట్ అయితే ఇప్పుడే భోజనం చేశాం మేడం. ఫోన్ ఇన్ లైవ్ కోసం సరే, ఇతరత్ర వేరే రోజుల్లో అంటే లైన్ బిజీ వస్తుందంటే జెంట్స్ లేడీస్ ట్రై చేస్తారు కాబట్టి బిజీ అంటే, ఇవాళ మహిళలు మహారాణులు కూడా దాదాపు 20 మినిట్స్ తర్వాత దొరికింది నాకు లైన్, 25-30 మినిట్స్.
0: ఓకే, మొత్తానికి ఎలాగైనా సరే కాలేతి కలిసింది కదా,
1: బాగానే ఉన్నారు అని అర్థమవుతుంది నాకు.
0: ఎలాగైనా సరే కాలేతి కలిసింది కదా, హ్యాపీ కదా?
1: హ్యాపీ మేడం, తప్పకుండా. ఒకరోజు ఎప్పుడైనా ఒక ఒక వెన్నెస్డే మిస్ అయినా గానీ నెక్స్ట్ డే గానీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం ఎదురు చూస్తుంటే తప్పకుండా కలుస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం, ఆ రోజుకు సరిపడా ఎనర్జీ ఇస్తుంది మీతో మాట్లాడితే.
0: ఓ థ్యాంక్ యూ అండి, మీరు ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: షూర్ మేడం,
0: ఓకేనా
1: మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే నీలోఫర్ గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో, గుడ్
0: హలో,
1: ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి.
1: హలో
0: చెప్పండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు కావ్యశ్రీ మేడం.
0: ఓకే, కావ్యశ్రీ గారు బాగున్నారా? మేమందరం బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు? తప్పకుండా వినిపిస్తామండి. పాడతారా? ఓకే చెప్పండి.
1: అది మా అమ్మాయి వాడే చిట్కా మేడం. హెయిర్ ఫాల్ అవ్వకుండా కొంచెం, మరీ హెవీగా రాకుండా కొంచెం తగ్గించుకోవచ్చు.
0: చెప్పండి.
1: మన ఆయిల్ ఉంటది కదా, ఫోటోలో ఆయిల్ ఉంటది కదా, ఉంటది.
0: ఓకే, గుంట గరగడా దొరుకుతుందా?
1: దొరుకుతుంది మేడం, చేలలో దొరుకుతుంది.
0: కొంచెం కష్టపడితే దొరుకుతుంది.
1: మన వరిచేలలో ఉంటది అనుకుంటా మేడం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటది.
0: ఓకే కావ్యశ్రీ గారు, బాగుంది మీరు చెప్పిన చిట్కా. మీరు కోరుకున్న పాట కూడా వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
1: హలో,
0: హలో, మీ పేరు చెప్పండి.
1: నా పేరు నాగమణి.
0: నాగమణి గారు చెప్పండి. నాగమణి గారు, ఏ పాట కోసం కాల్ చేశారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏమైనా చెప్తారా మహిళా శ్రోతల కోసం? మీరు చెప్పరా, నన్నే చెప్పమంటారా? ఏం లేదండి, ఇప్పుడు మనకు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా వచ్చాయనుకోండి, గబాలిన టాబ్లెట్స్ దూర అంటే కొద్దిగా ఉన్నప్పుడు మనకి వంటింట్లో ఉన్నటువంటి ఔషధాలు సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, జలుబు చేసింది అనుకోండి, ఇంట్లో వెల్లుల్లి, శొంఠి, అల్లం, ధనియాలు ఇలాంటి వాటితో మనం కషాయం పెట్టుకుంటే తగ్గిపోతుంది. అది చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. అది టాబ్లెట్స్ దాకా వెళ్లకుండా ఈ ఔషధాలతో మనం నయం చేసుకోవచ్చు, జలుబు, దగ్గు ఇలాంటివి. ఓకే నాగమణి గారు, ఓకే ట్రై చేయండి. ఓకే నాగమణి గారు, ఓకే ట్రై చేయండి. కషాయం ఇంట్లో అల్లము, ధనియాలు, ఈ కషాయాలు బాగా పనిచేస్తాయి, శొంఠి. ఓకే నాగమణి గారు, మరి మీరు కోరుకున్నట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే.
2: హైలసు, హైలసు, హైలసు, హైలసు, హైలసు, హైలసు, హైలసు.

మీరింతవరకు మహిళలు మహారణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబుసింగ్ గారు, అలాగే ఎం సుమన్ గారు. మీతో ఇంతసేపు మాట్లాడిన నేను మీ రేడియో నిష్టం సత్రం స్వాతి.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి జల్సా చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల. సంగీతం అందించారు దేవిశ్రీప్రసాద్. గాయనీ గాయకులు కెకే, రంజిత్, టిప్పు, బాబా సేగల్, బెన్నీ, గోపికా పూర్ణిమ, రీటా, ప్రియా. వినండి ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి జల్సా చిత్రం నుండి పాటలు.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076.
2: శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి జల్సా చిత్రం నుండి

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి జల్సా చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ వట్ల. సంగీతం అందించారు దేవిశ్రీప్రసాద్. గాయనీ గాయకులు కెకే రంజిత్, టిప్పు, బాబా సేగల్, బెన్నీ, గోపిక, పూర్ణిమ, రీటా, ప్రియా.

0: తో
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, పల్లవి పాడిన పాట. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం

0: టీచర్స్ డే సందర్భంగా అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో మీ ఆత్మీయ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంకాలం. నేను మీ రేడియో నేస్తం మోతే కృష్ణ. నిలయంలో సమయం 5:15. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అపరిచితుడు చిత్రం నుండి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొదమ

చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాటకు గీత రచన వేటూరి, సంగీతం అందించారు రాజ్ కోటి.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం అభివందనం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి కుటుంబ శంకర్ చిత్రం కోసం కేకే పాడిన పాట. సంగీతం అందించారు మణి శర్మ, గీత రచన చంద్రబోస్.

ఇప్పుడు వినండి పంజా చిత్రం నుండి ఈ పాట.

0: ఇప్పుడు వినండి బంగారం చిత్రం నుండి ఈ పాట.
1: మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడో

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: growth trajectory with Ms. Georgieva. With Mr. Banga, the Finance Minister discussed further strengthening the India-World Bank Group partnership. The discussions also covered a sector-based programmatic approach to credit enhancement for infrastructure. Ms. Sitharaman also met the European Commissioner for Economy, Valdis Dombrovskis. The Supreme Court today said it will take up the reconstitution of the Bar Council of India after the newly elected state bar councils complete the statutory process for constituting the BCI. The Apex Court was hearing pleas challenging the continued occupation of the BCI chairperson's post by senior advocate Manan Kumar Mishra and the purported extension of his tenure till 2030. The government has announced the Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skarzang Rigzin in Land Adventure category, Remo Saha in Water Adventure category, and Shivprasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to 3 consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: Akashvani Pranthiya Vartala Vine Mundu Oka Vanijya Prakatana.
2: Akka, chodu. చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసునన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియల్లీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఈరోజు ఛార్జ్షీట్ విడుదల చేశారు. భూగర్భ గన్లను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ప్రజా సంక్షేమం కోసం 1.76 లక్షల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. కీలక పథకాలు కొనసాగిస్తూ పెండింగ్లో ఉన్న సర్పంచ్ బిల్లులను చెల్లించిందని పేర్కొన్నారు. సన్న బియ్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అందించడం వల్ల రాష్టంలో ధాన్యం ఉత్పత్తి పంజాబ్ రాష్టాన్ని మించిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వెనుకబడిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. బకాయి బిల్లులు, పెండింగ్ డీఏలపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను ఆయన ప్రస్తావించారు. రుణమాఫీలు, పింఛన్లు, ఆర్థిక సహాయం వంటి కీలక గ్యారంటీలను విస్మరించిన ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తలపిస్తోందని విమర్శిస్తూ ఎన్నికల హామీల అమలు తీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలంటూ వారం రోజుల పాటు నిరసనలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

0: ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఖమ్మంలోని రఘునాథపాలెం మండలానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అదనంగా 2,000 ఇళ్లను కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని ఏజెన్సీ గిరిజన గ్రామీణ పంచాయతీలలో డ్రైనేజ్ మౌలిక సదుపాయాల అభివృద్దికి 110 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. భూగర్భ గనులను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ ఉద్యోగాలను కాపాడేందుకు, ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ ప్రభుత్వ సంస్థ 21 భూగర్భ 17 ఉపరితల గనులను నిర్వహిస్తోంది. శాంతి ఖని దానికి సంబంధించి జనవరిలో ఇచ్చిన ఈఓఐ కేవలం రద్దు చేసిన పైలట్ అధ్యయనం మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. ఏ గనివి ప్రైవేటు పరం చేయడం తమ లక్ష్యం కాదని, గనుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు సింగరేణి కాలరీస్ తెలియజేసింది. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్కైబ్ చేయండి. రాబోయే రోజుల్లో రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఈ రోజు హన్మకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.
1: సెప్టెంబర్ 17 రోజు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాకి, ప్రతి యువత, ప్రతి వ్యక్తి వారి ఊర్లో వందే మాతరం పూర్తిగా పాడాల్సిందిగా ఈ రోజు ఈ సందర్భంగా మనందరం కోరుతా ఉన్నాం. ఈ ప్రజాపాలన విధానం కాదు, దీన్ని తెలంగాణ విమోచన దీనిగా జరపాలి, అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నివాళులు అర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎంతో మేలు చేశారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం పనిచేసిన మహోన్నత నాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్బంగా ఆయనకి నివాళులర్పించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయని అన్నారు. తమకు అధికారం దక్కలేదన్న కారణంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. 6 గ్యారంటీలు, మహిళా సాధికారత పథకాలు, ఉద్యోగ నియామకాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామలీస్, నాన్ లింక్డ్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమాపేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న క్లెయిములు, అబ్జెక్షన్ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటరు జాబితా అనంతరం గుర్తించిన కేసులపై సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ షెడ్యూల్లో భాగంగా 15 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో

0: సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై విపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఏబీవీపీ రేపు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు దీక్ష నిరసనకు పిలుపునిచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డేరా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. అధ్యాయం టొంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియల్లీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 శతం సంజాతా. ఉత్తరప్రదేశ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వ సేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ సీఈఓ రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయబంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చ చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః సమారబ్ధం ద్విదివసీయ విభాగీయ శిఖర సమ్మేళనం ప్రథమ విభాగీయ శిఖర సమ్మేళనం అస్తి, యస్య పరికల్పనా ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇత్యస్య భావం సుదృఢం కర్తుం సహకారీ సంఘవాదం సుదృఢం కర్తుం చ కల్పితాస్తి. శిఖర సమ్మేళనం కేంద్ర రాజ్యయోః మధ్యే మహత్వపూర్ణ క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే చర్చాం కర్తుం కాలబద్ధ కార్యయోజనానాం వికాసాయ చ యోజయతి. జల ఆధారభూత సంరచనానాం పరియోజనానాం సమయోచిత కార్యాన్వయనం జల పంచాయత్ జనసహభాగిత క్యాచ్ ద రెయిన్ పేయజల స్రోత సుస్థిరత జల జీవన్ మిషన్ 2.0 ఇత్యాదీనాం చతుర్నాం ప్రముఖ క్షేత్రాణాం విషయే సమ్మేళనస్య కేంద్రబిందుః అస్తి. అయముపక్రమః రాష్ట్రీయ లక్ష్యాణాం కృతే సహభాగిత్వస్య దాయిత్వం ప్రవర్ధయితుం ప్రయతతే తథా చ ప్రశాసనస్య సేవాప్రదానే విచార విమర్శః పరిమాణీయ పరిష్కారేషు పరివర్త్యతే ఇతి సునిశ్చితోతి. నేపాలదేశస్య వర్తమాన ఉద్ధార సహాయ ప్రయాసేషు భారతం సర్వవిధ సహాయం ప్రదదాతి. సహాయోద్ధార సామాగ్రీం వహమానం పంచమం భారతీయ విమానం అద్య నేపాలదేశం ప్రతి ప్రస్థితః అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అకథయత్ యద్ విమాని 11 సదస్యానాం ఉద్ధారదలం 15.5 టన్మితం ఆవశ్యక ఔషధయై సహ విశేషోపకరణైః ఉపయుక్తం అస్తి. అత్రాంతరె 21 సదస్యాత్మకం భారతీయ ఫోరెన్సిక్ దళం నేపాలదేశ సద్యః ఏవ ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితానాం జనానాం పరిచయ సహాయం కర్తుం ఫోరెన్సిక్ విశేషజ్ఞైః సహ డిఎన్ఎ ప్రారూపాణాం విశ్లేషణం ప్రారభత. నేపాలదేశ వినాశకారి జలాప్లావనేన మృతకానాం సంఖ్యా ప్రాయః 11 శతం పరిమితా అభవత్. నేపాలస్య రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణస్యానుసారం గత సప్తాహే ప్రాణఘాతక జలాప్లావనేన

0: సహితాః చతురదశాధికైక శతోత్తర ఏక సహస్రం యావత్ శవాః ఏతావతా సంప్రాప్తాః. దక్షిణ చితవన్ మండలే సర్వాధికాః శవాః ప్రాప్తాః ఆసన్. తదనంతరం నవల పరాసి పూర్వం ఆసీత్. అధికారిణః అవదన్ యత్ అద్యావధి పంచ నవతిః శవాః అభిజ్ఞాతాః సంతి, తేషాం సంబంధిభ్యశ్చ సమర్పితాః సంతి. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వ సేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ సీఈఓ రూపేణ నియుక్తః. అయోధ్యాయాం మణి రామదాస ఛావని ఇత్యత్ర న్యాసాధ్యక్షస్య మహంత నృత్య గోపాలదాసస్య ఆధ్యక్షే ఆయోజితే న్యాసస్య సభాయాః అనంతరం నియుక్తేః ఘోషణా అభవత్. కేంద్రీయ విత్త మంత్రి నిర్మలా సీతారామనః అమెరికాయాః ఎష్విల్ నగరే G20 విత్త మంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ ప్రశాసకానాం చ ఉపవేశనావధౌ విశ్వ బ్యాంకస్య ఆధ్యక్షేణ అజయ బంగా ఇత్యమునా సహ మేళనం అకరోత్. ఉపవేశనేస్మిన్ ఉభౌ నేతారౌ భారత విశ్వ బ్యాంక్ సమూహయోః సహభాగితాం అధికం సుదృఢీతుం చర్చాం విహితవంతౌ. మంత్రణాయాం మూలభూత అవసంరచనాయై ఋణ సంవర్ధనార్థం క్షేత్రాధారిత కార్యక్రమీయ దృష్టికోణస్య అపి సమీక్షా కృతా. శ్రీమతీ సీతారామనః భారతే వైశ్విక అంకీయ సార్వజనిక అవసంరచనా జ్ఞాన కేంద్రస్య స్థాపన విషయే విశ్వబ్యాంక సమూహేన సహ భారతస్య సహయోగం ప్రతిపాదితవతి. యస్మిన్ కృషి సహితేషు క్షేత్రేషు ప్రౌద్యోగిక్యాః సదుపయోగస్య అవసరాన్వేషణం అంతర్భూతమస్తి. అపరత్ర ఏకస్మిన్ సాక్షాత్కారే విశ్వబ్యాంక అధ్యక్షః అజయ్ బంగా ఇత్యమునా ప్రతిపాదితం యత్ భారతస్య సమీపే స్వకీయాత్ 7-8 ప్రతిసన్మితాత్ వర్తమాన వికాస మార్గాత్ అపి అధికం ద్రుతగత్యా ప్రవర్ధితుం సామర్థ్యం వర్ధతే. బంగా మహోదయః జాగతిక ఊర్జా విషాదస్య వ్యాపారిక అనిశ్చితతాయాః ఎల్ నినో ఇత్యస్య ప్రభావస్య సత్వాదపి భారతస్య అద్యతనం ఆర్థిక ప్రదర్శనం సుదృఢం వర్తతే ఇతి వర్ణితవాన్. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారత అఫ్ఘానిస్తానయోః వ్యాపార విషయక సంయుక్త కార్యసమూహస్య ద్వయోః దేశయోః ద్విపక్షీయ వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సుదృఢీకరణార్థం ఉపాయానాం సమీక్షాయై ఏకా మంత్రణా ఆయోజితా. వాణిజ్య ఉద్యోగ మంత్రాలయేన జ్ఞాపితం యత్ హ్యః ఆభాసీయ మాధ్యమేన ఆయోజితే అస్మిన్ ఉపవేశనే వ్యాపార సుగమత సీమా శుల్క సహయోగః అఫ్ఘాన వ్యాపారిభ్యః ప్రవేశానుమతిః సౌవిధ్యం బ్యాంకింగ్ వ్యక్తీయ సహయోగశ్చేతి ప్రముఖాః విషయాః చర్చితాః. అనేనైవ సహ ఔషధ కృషి వ్యాపారః ఊర్జా సహయోగః నివేశ వ్యాపార ప్రోత్సాహనం సీమా శుల్క సౌవిధ్యం వస్తు వాహన సంయోజకత అథ చ పత్తన సంబద్ధానాం విషయాణాం ఉపరి విషదయత విచార విమర్శః సంజాతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి వాల్ట్ డీ వేవర్ ఇత్యేషః అద్యారభ్య త్రిదివసీయాయాం భారత యాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర విషయేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం విషయేషు చ చర్చాం కరిష్యతి. ప్రధానమంత్రి డీ వేవర్ ఇత్యేషః భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయస్య వ్యావసాయిక కార్యక్రమే ముఖ్య భాషణం అపి ప్రదాస్యతి. సహ ముంబై నగరం అపి గమిష్యతి యత్ర సహ వజ్రస్య నౌకాశ్రయస్య రసద ఇత్యస్య చ క్షేత్రైః సహ వివిధైః సహభాగిభిః సహ వార్తాం కరిష్యతి. విదేశ మంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా భారత బెల్జియం సహభాగిత్వం ఇతోపి సుదృఢం కర్తుం అవసరం ప్రదాస్యతి. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః శ్వః ఆరభ్య శనివాసర పర్యంతం యుక్రెయిన్ పోలెండ్ దేశయోః త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. डॉक्टर जयशंकरः यूक्रेन देशस्य समकक्षेण आन्ड्री सिबिहा इत्यनेन पोलैंड देशस्य उपप्रधानमन्त्रिणा विदेशमन्त्रिणा च राडोस्लाव सिरोस्की इत्यनेन च सह द्वैपाक्षिक विमर्शं करिष्यति। विदेश मन्त्रालयः अवदत् यत् इयं यात्रा द्वैपाक्षिक सम्बन्धान् वर्धयितुं केन्द्रिता भविष्यति, अथ च क्षेत्रीय विकास विषयेषु परस्पर हितानां विषयेषु च विचाराणाम् आदान प्रदानस्य अवसरमपि प्रदास्यति। भारत ऋतु विज्ञान विभागेन अद्य मध्याह्ने पूर्वी मध्य प्रदेशे अतिप्रबल वृष्ट्यै रक्तवर्णपरा संचेतना प्रसारिता। बैडमिंटन क्रीडायां भारतस्य किदाम्बी श्रीकान्तः तन्वी शर्मा च अद्य चाइना ओपन प्रतिस्पर्धायाः द्वितीय चक्रे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇది ప్రసార వివరాల సమయం. మరి ఈ పూట రేపటి ప్రసార వివరాలు తెలుసుకుందామా? ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పెరటి కోళ్ల పెంపకం వివరాలు పరిచయ కార్యక్రమం, పౌష్టికాహారం నియమాలు వివరాలు తెలుసుకుంటారు, ఇంకా జానపద గేయాలు 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి 8:45 సమాచార సంధ్య 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి, 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీసాయి భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ కె సత్యప్రసాద్ రాయ్, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం వివరాల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రసార వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చెయ్యండి, మరొకరికి మార్గదర్శకులు కండి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కొండపల్లి చంద్రమోహన్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:45 గిరిసీమలు కార్యక్రమంలో గిరిజన పాటలు, 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో ఓ పాట. శ్రోతలు ప్రత్యక్షంగా టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

1:50 వృద్ధుల వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్ర గానం, 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 5 గంటల నుండి చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 జానపద సంగీతం, శ్రీశైలం బృందం వారి జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:10 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం, 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: ఎందుకు బాటం ఫిట్ నాకు నచ్చిన పాట.
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
4: చెప్పాలి చెప్పాక ఫీల్ కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
3: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఆపు, దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో.

తలుచుకుంటే ప్రతి ఒక్క ప్రేమ కలర్ ఫుల్ గా మార్చగలవు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారీ ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్దతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్దతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడ పీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి.

0: ఈ మధ్య కాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరమూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీసిలియం లెకానీ, బాసిల్లస్ తురింజియన్నిస్, కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్ లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియాన్ అయితే 68.03 గ్రాములు లీటర్ నీటి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బాసిల్లస్ తురింజియన్నిఫర్ కొడాక్స్ కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్ లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగం 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్ తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్ కి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోన్ తో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోన్ తో పిచికారీ చేయకూడదు. డ్రోన్ తో పిచికారీ చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 3వ తేదీ గురువారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలే కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ గంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు అప్పటికప్పటి సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి ఉన్న రైతు సోదరులు మీ సందేహాల నివృత్తికై తల్లో సమగ్ర పోషక నిర్వహణ యంత్రాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ ఎన్ నళిని గారు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నంబర్లు 2324085223240853, ఎస్టీడీ కోడ్ 040.

ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీ గీతం. మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆర్పించిన గీతం విన్నాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మరణ మృదంగం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు శరమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేసుకోలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ది గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనాలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1120 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు అచ్చుకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయ

ఎచ్చరిక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాబింగ్ అనే మూడు ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు

30 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపై బీసీఐ పునర్వ్యవస్థీకరణపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఆటోమేటెడ్ గా నిర్దిష్ట కాలపరిమితిలోగా కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం ఆటోమేటిక్ చేయడం వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరిన అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణా నౌక అయిన సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నౌకాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్ లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్ లోని MGM ఆసుపత్రిలో H1N1 H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యకుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛామీలో జరిగిన ట్రస్ట్ సమాపేశం తర్వాత ఈ నియామకం ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షిస్తున్నారు. 2024 సంవత్సరానికి గాను టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాన్ని ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రేణు సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని గుల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి తీసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 11,20 పెరిగింది. దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెంజింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం వివరాలు పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. వ్యవసాయదారులు ఎక్కువగా వారి సతీమణులు వ్యవసాయ పనులు చేస్తూ కూడా పెరటి కోళ్లు పెంచి ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో నిరుద్యోగ యువత కూడా కోళ్ల పెంపకం చేపట్టి అధిక లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. పెరటి కోళ్లు పెంచుకోవాలంటే ఏ విధంగా పెంచుకోవాలి, లాభాలు ఆర్జించాలంటే?
3: నమస్కారం అండి. జీవనోపాధికి చాలా మార్గాలున్నా అట్టడుగు వర్గాల వారికి, నిరక్షరాస్యులకి అవి అన్ని అందుబాటులో ఉండవు. గ్రామీణ ప్రాంతాలు, పల్లె ప్రాంతాల్లో నివసించే వారికి, ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు, గిరిజనులు మొదలైన వారికి ఉపాధి కల్పించడం కొంత సమస్యతో కూడుకున్న విషయం. కానీ మనసుంటే మార్గాలుంటాయి. అన్ని సమస్యలకి ఏదో ఒక పరిష్కారం ఉంటూనే ఉంటుంది. అటువంటి పరిష్కారాన్ని చూపించే శాఖల్లో మన పశుసంవర్ధక శాఖ ముఖ్యమైందండి. దాంట్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను, అంటే పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం గ్రామీణులకు జీవనోపాధి కలిగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ రెండింటి తర్వాత ఉపాధిని కలిగించే మరో మార్గం కోళ్ల పెంపకం, అదే పెరటి కోళ్ల పెంపకం. తక్కువ పెట్టుబడితో, అతి తక్కువ ఖర్చుతో, శ్రమ లేకుండా, సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా, చదువు లేని వారైనా, ఆడవారైనా, మగవారైనా ఎంచుకోదగ్గ తేలికైన ఉపాధి మార్గం పెరటి కోళ్ల పెంపకం. కేవలం కోళ్ల పెంపకాన్నే వృత్తిగా ఎంచుకోవచ్చు, లేదా వ్యవసాయం, పాడి పరిశ్రమ, కూలీ పని, ఇలా ఎవరి పనులు వారు చేసుకుంటూ అనుబంధంగా కూడా కోళ్లను పెంచుకోవచ్చు. కోళ్ల పెంపకం ద్వారా వచ్చే అనుబంధ ఆదాయం కనీస అవసరాలు తీర్చడానికి, అంటే వేడినీళ్లకు చన్నీళ్ళలాగా అక్కడికి వస్తుంది. పండుగకు, వేడుకలప్పుడు కూడా విందు చేసుకోవడానికి రుచికరమైన, శ్రేష్టమైన మాంసం ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది. అప్పటికప్పుడు ఆదాయం పొందే వీలుంటుంది. రోజు పెట్టే గుడ్ల ద్వారా కూడా కొంత ఆదాయం లభిస్తుంది. గుడ్డు మనకి మంచి పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం. ఇలా గ్రామీణ నిరుపేదలకు, బడుగు వర్గాల వారికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చే పెరటి కోళ్ల పెంపకం ఒక చక్కని ఉపాధి మార్గం అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. సాంప్రదాయబద్ధంగా పెంచుకునే నాటుకోళ్ల సంగతి మనకు తెలిసిందే. వాటి మాంసానికి, గుడ్డుకి ఉన్న గిరాకీ అంతా ఇంత కాదు. అయితే నాటుకోళ్ల పెరుగుదలలో జాప్యం, వాటి మాంసం, గుడ్ల దిగుబడి తక్కువగా ఉండటం చేత ఆదాయం ఆశించినంతగా రాదు. ఈ నాటుకోళ్ల స్థానంలో పూర్తిగా నాటుకోళ్లను పోలిన, అభివృద్ధి పరిచిన కోళ్లను ఈ పెరటి పెంపకానికి ఎంచుకున్నట్టయితే మనం తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.
2: అధిక ఆదాయాన్ని పొందేందుకు పాడి పశువులున్నాయి, అలాగే జీవాలున్నాయి, మరి పెరటి కోళ్లనే ఎందుకు పెంచుకోవాలంటారు?
3: ఈ పాడి పశువులు, గొర్రెలతో పోల్చి చూస్తే కోళ్లకి పెట్టాల్సిన పెట్టుబడి చాలా తక్కువ అండి. అంతేకాకుండా మనం ఎదుర్కొనే నష్టాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగే వీటితో పోలిస్తే కోళ్ల ద్వారా అతి తక్కువ కాలంలోనే మనం ఆదాయాన్ని చేతికి వస్తూ ఉంటుంది. సామాజికంగా వెనుకబడి ఉన్నవారు, మధ్యతరగతి వారు, భూమి లేనివారు, చిన్నకారు రైతులు, ముఖ్యంగా మహిళలు ఎవరైనా కోళ్లను పెంచుకోవచ్చు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఈ అనుబంధ ప్రక్రియగా కోళ్లను పెంచుకుని ప్రత్యేక ఆదాయాన్ని ఆర్జించుకోవచ్చు. దీనికి చూపించాల్సిన శ్రద్ధ, వహించాల్సిన శ్రమ అంతగా ఏమి ఉండవు. గ్రామీణ మహిళలకి కోళ్ల పెంపకం చాలా అనువైనది. పైగా అనాదిగా మహిళలు కోళ్లను పెంచడం సాంప్రదాయంగా మనం చూస్తున్నదే.
2: ఈ నాటుకోళ్లను పెంచుకుంటూ అధిక లాభాలు పొందాలంటే ఏం చేయాలంటారు?
3: మామూలుగా నాటుకోళ్లలో వచ్చేటప్పటికి పుంజులు 1.2 నుంచి 1.5 కేజీల బరువు పెరుగుతాయి. ఇవి జన్యుపరమైన ఒక అవరోధం అన్నట్టు. పెట్టలు వచ్చేటప్పటికి 900 నుంచి 1 కేజీ కంటే ఎక్కువగా పెరగవు. మహా అయితే 1.1 కిలోల వరకు రావచ్చు. పెట్టలు 7 నెలల వయసు తర్వాత గాని గుడ్లు పెట్టవు. గుడ్లు పెట్టినా కూడా అవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక్కొక్క గుడ్డు 40 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు కంటే ఎక్కువ పెట్టవు.
2: ఈ నాటుకోళ్లలో మంచి లాభాలు పొందాలంటే ఎలాంటి కోళ్లను పెంచుకోమంటారు? అలాగే మనం పెంచుకునే కోళ్లకు అధిక ఆదాయం పొందాలంటే వాటి లక్షణాలు ఏ విధంగా ఉండాలంటారు?
3: ఈ కోడి లక్షణాలకు వచ్చేటప్పటికి ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలండి. ఇంటి పరిసరాలలో దొరికే ఆకులు, గింజలు, వ్యర్థ పదార్థాలు మొదలైన వాటిని ఆహారంగా అలవాటు చేసుకుని బతకగలగాలి. కోళ్లు లావుగా, ఎగరలేనంత, పరిగెత్తలేనంత అసౌకర్యంగా ఉండకూడదు. అలా ఉంటే ఇతర జంతువులు దాడి చేసి తప్పించుకోలేవు. గంపలు ఎలా ఉన్నా వాతావరణ పరిస్థితులు

0: ఎటువంటిదైనా తట్టుకోగలగాలి. గుడ్డు కొంచెం గోధుమ రంగులో ఉండాలి, తెల్లగా ఉండకూడదు. మాంసం గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా లేదా స్పాంజిలా రబ్బర్లా ఉండకూడదు. తొడ మాంసము ఛాతీ మాంసం కంటే ఎక్కువగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉండేలా కోళ్లను ఉత్పత్తి చేయగలిగితే కోళ్ల పెంపకం మంచి లాభాలను కలిగిస్తుందండి.
1: ఈ పెరటి కోళ్లలో రకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: పెరటి కోళ్లలో కొంచెము అభివృద్ధి చెందిన రకాలు వచ్చేటప్పటికి వనరాజ, గిరిరాజ ఈ కోళ్లండి. వీటిని ఈ దేశవాళీ కోడితో పోలిస్తే వీటి బరువు, గుడ్ల ఉత్పత్తి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక రోజు వయసు పిల్ల బరువు వచ్చేటప్పటికి మన దేశవాళీ కోడికి 25 నుంచి 28 గ్రాములు ఉంటే వనరాజ కోడిలో 34 నుంచి 40 గ్రాములు ఉంటాయి. తర్వాత గుడ్డు బరువు వచ్చేటప్పటికి మనది 30 గ్రాములు లోపే ఉంటుంది, ఇది 44 గ్రాముల దాకా ఉంటుంది. తొలిసారి గుడ్డు పెట్టే వయసు వచ్చేటప్పటికి మన దేశవాళీ కోడి 220 రోజులకి గుడ్డు పెట్టే వయసు వస్తుంది. ఈ వనరాజ గిరిరాజ వచ్చేటప్పటికి 175 నుంచి 180 రోజుల్లోనే గుడ్డు పెట్టే వయసు వస్తుంది. గుడ్ల ఉత్పత్తి వచ్చేటప్పటికి 280 రోజులకి ఈ దేశవాళీ కోడి 12 నుంచి 20 గుడ్లు మాత్రమే పెడుతుంది. వనరాజ గిరిరాజ వచ్చేటప్పటికి 65 నుంచి 75 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది.
1: ఈ పెరటి కోళ్ల యాజమాన్యం అలాగే పెంపకం ఏ విధంగా ఉంటుందంటారు?
0: పెరటి కోళ్ల పెంపకానికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉండదండి. పెరట్లో దొరికే గింజలు, గడ్డి మరియు మిగిలిన ఆహార పదార్థాలు మేతకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా దీనికి షెడ్ నిర్మాణం కొంచెం చూసుకోగలిగితే బాగుంటుంది. ఈ షెడ్లు కట్టడానికి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దొరికే మనకి ముడి సరుకుతోటి తయారు చేసుకోవచ్చు. స్థానికంగా దొరికే కలప, కొబ్బరి లేదా తాటాకుల్ని వాడుకోవచ్చు. కాంక్రీట్ నేల, పక్కకు ఇనుప తీగలు ఇలాంటివి వాడితే మంచిది. కప్పు, ఆస్బెస్టాస్ రేకులు వేయటం మంచిది. కోళ్లకు కేటాయించిన గూళ్లు, గంపలు, గాలి వెలుతురు అనేది ధారాళంగా వచ్చేలా ఉండాలి.
1: ఈ పెరటి కోళ్ల పెంపకంలో వాటి పోషణ కోసం వాటి ఏమైనా ప్రత్యేకంగా దాణ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందంటారా?
0: పెరటి కోళ్లకి దొరికే గింజలు, కీటకాలు, ఆకులు మొదలైనవి తిని జీవిస్తూ ఉంటాయి. స్థానికంగా దొరికే వివిధ రకాల గింజ ధాన్యాలు, నూకలు, వరి, తౌడు, నూనె గింజల నుండి వచ్చే వేరుశెనగ లేక పొద్దుతిరుగుడు చెక్క మరియు మోతాదు ప్రకారం ఖనిజ లవణాలు కలిపి కోళ్ల దాణ తయారు చేసుకోవచ్చండి. గుడ్లు పెట్టే సమయంలో కోడికి అదనంగా కాల్షియం అవసరము, కాబట్టి రాతి చూర్ణము లేకపోతే గవ్వల చూర్ణము ఈ దానాలో కలిపి ఇవ్వాలి. ఇలా అదనంగా వచ్చే దానాను సాయంత్రం ఇచ్చిన ఎడల కోళ్లు ఇంట్లో తిరిగి వచ్చే అలవాటు ఏర్పడుతుంది.
1: ఈ పెరటి కోళ్ల పెంపకంలో వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఒకవేళ వస్తే వాటిని ఏ విధంగా నివారించాలంటారు?
0: సాధారణంగా పెరటి కోళ్లు వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అందువల్ల పెరటి కోళ్ల పెంపకంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం చాలా అవసరము. కొక్కెర తెగులు, కోళ్ల మసూచి వ్యాధులు పెరటి కోళ్లకు సోకే ముఖ్యమైన వ్యాధులు. వేసవి కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధి ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇది అన్ని వయసుల కోళ్లకు కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే వ్యాధి సోకిన కోళ్లు పచ్చగా రెట్టవేయటం మరియు ఆయాసంతో దగ్గుతూ గాలి గొట్టాల్లో శబ్దాలతో ముడుచుకొని మేత, నీరు ముట్టుకోకుండా కనిపిస్తాయి. ఈ వ్యాధికి మందు లేదు, వ్యాధి నిరోధక టీకాలు ఒక్కటే ఉత్తమం. కాబట్టి పీరియాడికల్ గా దీనికి సంబంధించి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. ఇంకొక జబ్బు వచ్చేటప్పటికి కోళ్లకి మసూచి, దీన్నే పౌల్ పాక్స్ అంటారు. ఈ వ్యాధి కూడా ఒక వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఈకలు లేదా చర్మం పైభాగాన అంటే నోట్లో గాని గొంతులో గాని తడి ఉండే పుళ్లతో కూడి ఉంటుంది. తల మీద ఉన్న జుట్టు మీద, ముఖం మీద మసూచి కుండల్లాగా ముందుగా రసితో ఉండి 2 నుంచి 4 వారాల కాలంలో పెరుగుతాయి. ఈ వ్యాధికి మందులేమీ పనిచేయవు, వ్యాధి నిరోధక టీకాలు మాత్రమే చేయించాలి. 6 నుంచి 8 వారాల మధ్యలో ఒకసారి ఫౌల్ పాక్స్ టీకా, మళ్లీ 16 నుంచి 17 వారాల మధ్య ఒకసారి వేయించాల్సి ఉంటుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి కాక్సిడియోసిస్ అంటే రక్తంతో పారుడు రోగం అన్నట్టు. ఈ వ్యాధి ఒక ప్రోటోజోవా క్రిమి ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి 11 రోజుల నుంచి మొదలుకొని ఏ వయసు కోడిలోనైనా రావచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి వయసును బట్టి కాకుండా కొన్ని రకాల జబ్బుల్ని వ్యాప్తి చేస్తాయి. వ్యాధి సోకిన పేగుల్లో రక్తం గడ్డగడుతుంది. దీనివల్ల కోళ్లు పాలిపోయి ఆహారం తినలేక ముడుచుకొని పోయి అధికంగా రక్తస్రావం జరిగి చనిపోతుంటాయి. విస్తృత శ్రేణిలో చికిత్స అంటే మందులు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, వైద్యుని పర్యవేక్షణలో దీనికి చికిత్స చేయించాల్సి ఉంటుంది.
1: మరి ఈ కోళ్లకు వచ్చే వ్యాధుల గురించి చక్కగా వివరించారు. అంతరపరాన్న జీవులు కూడా వాటి బెడద ఉంటుంది మనకు, దాన్ని ఎలా తెలుసుకుంటాం, ఎలాంటి వ్యాధులు ఉంటాయి, నివారణ ఎలా చేసుకోవాలి?
0: అంతర్పరాన్న జీవులకు వచ్చేటప్పటికి కోళ్లలో ఎక్కువగా ఏలిక

0: పాములు బద్ద పురుగులు ఉంటుంటాయండి. ఏలిక పాములు ఇవి 1 నుంచి 3 అంగుళాల పొడవు ఉండి చిన్న పేగు మధ్య భాగంలో ఎక్కువగా ఉంటాయి. పెరిగే దశ మొదలుకొని అంటే కోళ్లలో ప్రతి నెలకొకసారి పైపర్జిన్ హెక్సాహైడ్రేట్ మందు కానీ లేకపోతే లివామిజోల్ కానీ లేకపోతే ఆల్బెండజోల్ కానీ వాడి ఈ ఏలిక పాముల్ని మనం నివారించుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చేటప్పటికి బద్దె పురుగులు, ఇవి రిబ్బన్ లాగా 6 నుంచి 7 అంగుళాల పొడవు ఉంటాయండి. ఈ పురుగులు కోళ్ల చిన్న పేగుల్లో మధ్య భాగంలో ఉంటాయి. వీటిని కూడా నిర్మూలించడానికి మనం ఆల్బెండజోల్ మందుల్ని వాడుకోవచ్చండి.
1: ఎక్కువగా బాహ్య పరాన్న జీవులు జీవాల్లో హింసిస్తూ ఉంటాయి వాటిని. అలాగే ఈ కోళ్లలో కూడా ఏమైనా బాహ్య పరాన్న జీవులు ప్రబలే అవకాశం ఉందంటారా? వాటిని ఏ విధంగా నివారించాలంటారు?
0: బాహ్య పరాన్న జీవుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇవేంటంటే పేలు, పిడుదులు, గోమార్లు ఇవన్నీ అన్నట్టు ఇవి కోడిలో రక్తం పీల్చేసి మిగిలిన వ్యాధులు ఎక్కువగా వచ్చేటట్టు చేస్తాయి. దీనివల్ల ఎక్కువ అంటువ్యాధులు కూడా ఎక్కువ వస్తాయి. వీటిని అరికట్టడానికి మనము బ్యూటాక్స్ మందును నీటిలో కలిపేసి ఈ కోళ్లను ముంచి తీస్తే ఈ బాహ్య పరాన్న జీవులన్నింటినీ మనం అరికట్టవచ్చండి. ఈ విధంగా మనం పెరటి కోళ్ల పెంపకాన్ని యాజమాన్య పద్ధతిలో మనం చేసినట్టయితే మంచి లాభాలను ఆర్జించుకోవచ్చండి.
1: రైతు సోదరులారా, విన్నారు కదా, రైతులే కాకుండా నిరుద్యోగ యువతి యువకులు కూడా ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి పూర్వకాలంలో ఈ మందులు, ఈ బాహ్య పరాన్న జీవులు అలాగే వ్యాధుల గురించి చికిత్సలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలియజేస్తున్నారు. మరి వారికి ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు పెరటి కోళ్ల పెంపకం వివరాలు పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: ఆశ్రమంలో మరొక అంశం పౌష్టికాహారం నియమాలు వివరాలు వింటారు.
1: మనిషి జీవనానికి పోషక విలువలు గల ఆహారం అత్యవసరం. ఇవి లేని నాడు జీవించడం చాలా కష్టం. గాలి, నీరు, పౌష్టిక ఆహారం కలుషితమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వీటితో పాటు శరీర వ్యాయామం కూడా ఉన్నట్లయితే దృఢంగా పనిచేయగలుగుతాం. మనస్సు, శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి తగినన్ని పోషక విలువలు అందించగల ఆహార పదార్థాలను ఎప్పుడూ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ లభించే జంక్ ఫుడ్ హాని కలిగిస్తుందని ఆహార నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాల విషయానికి వస్తే గుమ్మడికాయ, గుడ్డు, పప్పుధాన్యాలు, టొమాటోలు, అరటిపళ్ళు, వెల్లుల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తోటకూర, బచ్చల కూర, వీటిల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు తదితర పోషక విలువలున్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉండాలి. మనం తప్పనిసరిగా తీసుకోవలసిన వాటిలో ఇప్పుడు చెప్పుకున్న వాటిని తప్పకుండా చేర్చాలి. ఆరోగ్యాన్ని కలిగించే వివిధ రకాల

పదార్థాలలో ఉండే పౌష్టిక ఆహారం విలువలేమిటో వివరంగా తెలుసుకుందాం. గుమ్మడికాయ. ఇందులో చాలా ఎక్కువగా బీటా కెరటిన్ అనేది ఉంటుంది. శాకాహారానికి చెందిన ఈ కాయలు విరివిగా లభిస్తాయి. బీటా కెరటిన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది, శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది, కళ్లకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంటుంది. అలాగే డయాబెటీస్ తగ్గించడానికి ఈ గుమ్మడికాయ సహాయపడుతుంది. ఏ విటమిన్ కణజాలం పొరలో చేరి మూలంలో కణాలు దెబ్బతినకుండా ఇది పోరాడుతుంది. అందువల్ల హాయిగా గుమ్మడికాయ రకరకాల వంటలుగా చేసుకుని తినవచ్చు, లేదా జ్యూస్ గా కూడా దీన్ని తయారు చేసుకుని తీసుకోవచ్చు, సూప్ లాగా కూడా దీన్ని వండుకోవచ్చు. ఎన్నో పోషక విలువలున్న ఈ గుమ్మడికాయను తీసుకోవడం చాలా మంచిది. పౌష్టికాహారంతో కొన్ని చిట్కాలు ఏమిటంటే, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు గుమ్మడికాయను తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడిని తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. రక్తంలోని గ్లూకోజ్ ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. గుమ్మడి గింజల నుంచి తీసే నూనె వాడడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మనకు చాలా ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టొమాటోలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా ఇవి పనిచేస్తాయి. సాధారణంగా రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతూ ఉంటారు. మనకు అన్ని కాలాల్లో లభించే టొమాటోలు తీసుకుంటే డాక్టర్తో అవసరం ఉండదని చెప్పవచ్చు. యాపిల్స్ ధర ఎక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండవు. టొమాటోలు చాలా చౌకగా మనకు లభిస్తూ ఉంటాయి. రోజుకు 4 టొమాటోలు తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ ను దూరంగా చేయవచ్చని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. హృదయ సంబంధమైన వ్యాధులు నివారించడంతో పాటు అత్యంత ఎక్కువ పోషక విలువలు కలిగి టొమాటో ఉంటుంది. టొమాటోలు తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి. ప్రతిరోజు టొమాటోలు ఆహారంతో పాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. టొమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇక అరటి పండు. క్రీడాకారుల వల్లే ఉత్సాహంగా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇందులో సహజ సిద్ధమైన తీపి ఉండి తక్షణం శక్తినిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం నివారణకు అదే సమయంలో పలుచగా విరేచనలు అవుతూ ఉంటే అరికట్టడానికి ఇది పనిచేస్తుంది. అందువల్ల అన్ని సీజన్లలో లభించే అరటిపండును మన భోజనంలో భాగం చేసుకోవచ్చు. దీంట్లో ఉండే పోషక విలువల వల్ల శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. క్రీడాకారుల వల్లే ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అరటి పండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిగా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతూ ఉంటారు. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి. అరటి తొక్క లోపల భాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వల్ల దుర్ద ఇంకా వాపు తగ్గిపోతుంది. వెల్లుల్లి. క్యాన్సర్ ను తగ్గించే రసాయనం ఇందులో ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం క్యాన్సర్ కారక పదార్థాలను నిర్మూలిస్తుంది. రోజుకు 3-4 వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులపైన కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది మంచి పోషక ఆహారంగా చెప్పుకోవచ్చు. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పడగడుపున 2-3 వెల్లుల్లి రేఖలు తినడం వలన ఉదర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి తీసుకోవడం వలన జీర్ణశక్తి వృద్ధి చెంది మంచి ఆకలి పుడుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తోటకూర, ఇవి మేటి కూరగాయలుగా ప్రసిద్ధి చెందాయి. శాకాహారులు గాక అందరూ వీటిని ఇవి లభించే సీజన్లలో విరివిగా వాడుకోవచ్చు. మంచి పోషక ఆహారంగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. వీటిని ఉడికించే తినాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి జీర్ణం కావడం కొంచెం కష్టం. తోటకూరలో కాల్షియం, ఇనుము చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పప్పులో వేసి లేదా విడిగా వండుకుని తినవచ్చు. జామకాయలు. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కణజాలం పొరను రక్షిస్తుంది, జలుబు, దగ్గు, ఇన్ఫ్లుయెంజా వ్యాధి పైన సి విటమిన్ పోరాడుతుంది, కొలెస్ట్రాల్ ను ఇది తగ్గిస్తుంది. యాపిల్, నేరేడు పండు

జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో ఇది షుగర్ వ్యాధికి చక్కటి ఔషధంగా చెప్పుకోవచ్చు. అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలుగుతుంది. ఇక నిమ్మకాయ, ఇది ఉత్తమమైన యాంటీ యాసిడ్ ఔషధమే. నాలుక మీద ఆమ్లాలు, శరీరంలో క్షారాలు ఊరడానికి ఇది దోహదం చేస్తుంది. నీటిలో కలిపి లేదా నిమ్మరసం అలాగే గాని తీసుకోవచ్చు, లేదా తేనె కలిపి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత మనకు లభించే ఇనుము, కాల్షియం శరీరం గ్రహించడానికి విటమిన్ సి ఎంతగానో దోహదం చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ను, రక్తపోటును తగ్గించడంలో నిమ్మ బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. 2 చెంచాల నిమ్మకాయ రసాన్ని 1 గ్లాసులో కలుపుకొని రోజుకి 4 లేదా 5 సార్లు తాగడం వల్ల పచ్చకామర్ల వ్యాధి తగ్గుతుంది. రోజు పరగడుపున 1 గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో 1 నిమ్మకాయ రసం కలుపుకొని కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి రోజుకి 2-3 సార్లు నిమ్మరసం సేవిస్తే బరువు తగ్గుతారు. చుండ్రు, మొటిమలు మొదలగు చర్మ వ్యాధులకు నిమ్మరసాన్ని 2-3 సార్లు రోజు సేవించాల్సి ఉంటుంది. లాభం అనేది విపరీతంగా ఉంటుంది. ఇక బచ్చలి కూర, ప్రోటీన్లను అత్యధికంగా శరీరం గ్రహించేలా చేయడానికి బచ్చలి కూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా లభిస్తుంది. కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులలో, కంటి వ్యాధులను అదుపు చేయడంలో బచ్చలి కూర బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ను కలిపి బచ్చలి కూర తీసుకున్నట్లయితే వయస్సులో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర, ఆహార పదార్థాల మీద అలంకరించడానికి భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయకూరలు వంటకాల్లో విరివిగా వేసి దీన్ని తీసుకుంటూ ఉంటాం. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా దీంట్లో లభిస్తుంది. రక్తహీనతను ఇది తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తనాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది. పెదవులు నల్లగా ఉన్నవారు రోజు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగుకు సంతరించుకుంటాయి. ఏదైనా కూర వండేటప్పుడు కాకుండా చివర్లో, అంటే దించి వేసే ముందు దీన్ని వేస్తేనే కూరకు మంచి వాసన వస్తుంది. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే 1 గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచుకోండి. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి, కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా కూడా కొత్తిమీర మనకి లభిస్తుంది. ఇక గ్రుడ్డు, ఆమ్లాలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది ఈ గ్రుడ్డులో. తెల్లటి గ్రుడ్డులో క్యాలరీలు తక్కువే, కాబట్టి నాటుగుడ్డు తినడం చాలా మంచిది. చెర్రీ పండు, ఎర్రగా ఉండే చెర్రీ పండుతో పాటు గ్రామ సీమలలో లభించే నిమ్మ, రాచ ఉసిరికాయలు, జామకాయలు, బిక్కి, మేడి పండ్లలో అనేక రకాల పోషకాలు, ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారం లభిస్తూ ఉంటుంది. ఇవి కొద్దిగా తీసుకున్నా కూడా వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి మంచి శక్తి మనకు లభిస్తుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. బెర్రీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ పై ఇది పోరాడుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. అన్ని రకాల బెర్రీ పండ్లలోనూ వాపులను తగ్గించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మరొకటి చిలగడదుంప, ఇవి మానసిక వ్యాకులత నుండి ఉపశమనం కల్పిస్తాయి. బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటుంది చిలగడదుంపలో. క్యాల్షియం కారకాలపై ఇది పోరాడుతుంది. ఎక్కువ సమయంలో శక్తివంతంగా పనిచేయడానికి ఇది దోహదం చేస్తుంది. చిలకడ దుంపలు ఉడకబెట్టి లేదా కాల్చుకుని తినవచ్చు, లేదా కూర చేసుకుని కూడా తినవచ్చు. శుభ్రం చేసుకుని పచ్చివి కూడా తినవచ్చు. తెల్లగా ఉండేవి, ఎర్రగా ఉండేవి 2 రకాలుగా మనకు ఈ దుంపలు లభిస్తూ ఉంటాయి. రాగి జావ, దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రాగి పిండిని రొట్టెగా చేసుకుని తినవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రాగి సంగటి తయారు చేసుకుని తింటూ ఉంటారు. కీళ్ల నొప్పులున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగులతో తయారయ్యే జావ చాలా మేలు చేస్తుంది. ముడిబియ్యం, వీటిలో ప్రోటీన్, ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. మితిమీరి తినకుండా ముడిబియ్యం దోహదం చేస్తుంది. తీసుకున్న ఆహారంతో శక్తి కలిగి పనిచేసుకోవచ్చు.

0: మొలకలు. అన్ని రకాల పప్పు ధాన్యాలు, కాయధాన్యాలను మొలకలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఉదయం పూట టిఫిన్ కు బదులుగా మొలకలు తీసుకోండి. వీటిలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని అలాగే తినవచ్చు, ఉడికించి కూడా తీసుకోవచ్చు. సి విటమిన్ దండిగా ఉండే నిమ్మరసాన్ని చల్లుకుని తింటే బాగా రుచిగా ఉంటాయి. దీనివల్ల వీటిలో పోషకాలు శరీరం బాగా గ్రహిస్తుంది. బీన్స్ అంటే చిక్కుళ్ళు. ఎక్కువగా గింజలుండే పెద్ద చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, ఇలా పలు రకాల చిక్కుళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. చిక్కుళ్లతో రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి వీటిల్లో. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది చిక్కుళ్ళు. చిక్కుళ్ళు కొద్దిగా తిన్నా సంతృప్తినిస్తుంది, బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది ఈ చిక్కుడు. ఎండు ద్రాక్ష. వీటిలో అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం సమస్య పరిష్కారంలో చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండి కళ్ళు, చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఇవి తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది, మధుమేహ వ్యాధి బాగా తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదాం పప్పు. వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మేలు చేసే కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ ను తక్కువ స్థాయిలో ఉంచుతుంది. బాదాం పప్పు తిన్నట్లయితే సంతృప్తికర ఆహారం తీసుకున్నట్లు అనిపిస్తుంది. క్యాలరీలు తక్కువగా, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి వయసు రాకుండానే వయసు మీద పడ్డట్లు అనిపించే సమస్యను ఇది నివారిస్తుంది. విటమిన్ B6 చాలా అధికంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలసట అనిపించినప్పుడు 4 బాదాం పలుకులు తీసుకుంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందజేస్తాయి. అందుకని దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీస్కి వెళ్లేటప్పుడు వెంట బాదాం పలుకులు తీసుకువెళ్తే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు. మధుమేహంతో బాధపడే వారు భోజనం తర్వాత తీసుకుంటే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది. నీళ్లలో 2-3 బాదాం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నాళ్లకు తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్న వారు రోజుకు 4-5 బాదాం పప్పులు తీసుకుని బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. బాదాం తినడం వలన పెద్ద ప్రేగుకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదాం ప్లాస్మా ఇంకా ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆలివ్ నూనె. ఆలివ్ నూనెలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ దండిగా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ అనేది ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తరిమికొట్టి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ఇది బాగా ఉపకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్దన చేయడానికి ఎక్కువగా ఈ నూనెను ఉపయోగిస్తూ ఉంటాం. చర్మానికి వాడే మందులు, ఆయింట్మెంట్స్ తయారీలోనూ దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగాను మారుతుంది.
1: మీరింతవరకు పౌష్టికాహారం నియమాలు వివరాలు విన్నారు.
2: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
3: ప్రకటన వింటారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
5: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. అల్లూరి సీతారామరాజు జిల్లా

0: క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్దిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి పౌరుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్ కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్దికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపులలో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపు కి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచర్ మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ

0: ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారాగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధిక సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్ లోన వరల్డ్ కప్ లోని విన్నర్స్ కోట్ వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025 సౌత్ కొరియాలోను 400 మీటర్ రేలోను గోల్డ్ మెడల్ కావడం జరిగింది. అదేవిధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోను గోల్డ్ మెడల్, 35th 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవణి అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ డాట్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్మీడియట్ లో ఎంకేపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోను బాగా అభివృద్ది కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. యువజవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారాగా నియామకం జరిగింది. అరకులోను కూడా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్14, అండర్17, అండర19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో ప్రతి ఒక్క స్కూల్లో మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలికితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన పీఈటీ, పీడీల ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అదేంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్ లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడా రంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివృద్ధి అందరికీ కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నట్టు 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొక పేరు ఐషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఎప్పుడే మాకు అర్థమైన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ ఐడియా

0: ఇండియా తాలూకా ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇది 12.78 సెకండ్స్ తో నూతన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి జరగదు ఈ విషయం గురించి ఖచ్చితంగా అమ్మాయి పట్టడం సాధిస్తుందని నమ్మకం కూడా ఉంది. ఇది మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్స్ కొంచెం స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పలేదు. ఇటువంటి అసలు నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టినట్లు ఇన్ఫాక్ట్ కండిషన్ ట్రైనింగ్ స్ట్రెంగ్ మీద ఏమేమి చేస్తే బాగుంటది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక చెప్పని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆయన సూచన సవాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ వాటా ఫిన్యా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రైనింగ్ సెంటర్ ఎక్సైజ్ సెంటర్ పెట్టారు. అలానే మన విశాఖపట్నంలో పోస్ట్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ నుంచి తెలుస్తున్న కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ మీకు విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ చూడడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపుకిచ్చిన దానిలో చేతి ఎర్రాజు గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చేసి ప్రిపరేషన్ అవుతారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చు వాళ్ళ యొక్క ఎక్స్పెన్స్ చెప్పి ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ లోకి పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుంది. విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఎక్కువ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడానికి. అలాగే వెళ్ళే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళడానికి వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి టీఏపీ మెడికల్ ఎవరికి కూడా వాళ్ళు ఈ యొక్క స్పెషల్ వెల్ ఫిడ్యా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. రోజుల్లో ఈ యొక్క ఏదైతే క్రియా టార్గెట్ 236 ఒలింపిక్స్, అలాగే 230 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులతో ఔత్సాహం క్రీడాకారులతో స్పోర్ట్స్ ఫిలాంథ్రఫీస్తో సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్. మీరింతవరకు క్రీడాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటి ఉత్తరం, ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

ఇప్పుడు వినండి మనసు మాంగళ్యం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీ

0: సునీత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనసు మాంగల్యం చిత్రం నుండి ఈ పాట.
1: నన్ని వెన్నెల జల తారువలే కన్నుల కమ్మెను కన్నీటి తెర, ఆ తెరలు ఈ రాత్రిలో.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి, విక్రమ్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటకు. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, నాగరాజు, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాజా, మోనిక, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి, షాకీర్, షైజాది, మెహరీన్, రాంఫల్, జి వెంకటేశ్వరరావు, జగన్మాత, బాలిశెట్టి, సుందరరాజు, సత్యభామ, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఏరియా సఫాయి బస్తీ నుండి, సఫాయి బస్తీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా నుండి ఎస్కే మహబూబ్, ఎండి బాబా, ముస్తఫా, గోరేబాబా, జమాల్, వీరన్న, భద్రం, అమ్మని, ఇంకా వీరి స్నేహితుల వీరందరి కోసం ఖైదీ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇల్లు ఇల్లాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను కోరుతున్న శ్రోతలు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామం నుండి రిపిక కొమురయ్య, వెంకటలక్ష్మి, సదానందం, విజయ, ఎల్లస్వామి, అనిత, రామచందర్, చిన్న ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న చిత్రం గోపి గోపిక గోదావరి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సోగ్గాడే చిన్నినాయన చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో చివరి ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, పెద్దిబోయిన సుధాకర్, లలిత, జక్కుల నరేష్, హరిత, జోషిక, అక్కల అర్జున్, ఇంకా వీరి స్నేహితులు వీరందరూ కోరుతున్న చిత్రం పేరు బెబ్బులి. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట.

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నరసీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరు ఇంతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. ఆత్మబలం చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట అనురాగం చిత్రం నుండి. ఇప్పుడు వినండి బందిపోటు దొంగ చిత్రం నుండి ఈ పాట.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతను తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955592 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ కె సత్యప్రసాద్ రాయ్.

6:35 రైతు సమాచారం కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం వివరాల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేయండి, మరొకరికి మార్గదర్శకులు కండి. కంటి వైద్య నిపుణులు డాక్టర్ కొండపల్లి చంద్రమోహన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కల్వకొల్లను నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా ప్రత్యక్షంగా చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30

15 నిమిషాలకు దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధులోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార వివరాలు, 6:35 జానపద సంగీతం శ్రీశైల బృందం వారి జానపద గేయాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:10 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం రూపకం వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:05 దాటి 42 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి జై హింద్.